ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 29వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 8 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన లూసానా గారు, సంగీతం కేబీకే మోహన్ రాజు గారు. వినండి వింత వింత రూపులలో దేశభక్తి గీతం.

భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన విన్నారు. ఇప్పుడు సన్నుతి గీతాలు వింటారు. ముందుగా

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 6:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో చింతన కార్యక్రమం వింటారు. ఈనాటి చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు, వాక్యత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టియన్ షారోన్ కుమార్ గోవాడ.
1: 3వ ధన్యత పర్వత ప్రసంగములో ఆయన చేసిన 3వ ధన్యత గురించి మనము ధ్యానించుకుందాం. అదేమనగా సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందురు అనేటువంటి ఈ అంశం పైన మన ధ్యానాన్ని ఉంచుదాం. ఈ లోకంలో బలవంతుడిదే భూమి అని, నోరున్నవాడిదే ఊరు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎవరైతే తమ హక్కుల కొరకు గట్టిగా పోరాడతారో, ఎదుటి వారిని తొక్కి పైకి వస్తారో, అలాగే వారి యొక్క బలముతోనూ వారి యొక్క మరి బలగముతోనూ అధికారాలు చేజిక్కించుకుంటారో, వారే విజేతలని లోక ప్రజలు భావిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో దానికి పూర్తి విరుద్ధముగా పరలోక నియమాన్ని ఆయన ప్రసంగించారు. దేవుని రాజ్యములో హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి, భూమిని ఎలాలంటే సాత్వికులుగా ఉండాలి అని ఆయన సెలవిచ్చాడు. అసలు సాత్వికత అనేటువంటి మాటకు అర్థమేమనగా, గ్రీకు భాషలో సాత్వికానికి ప్రాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని అర్థమేమనగా బలహీనత కాదు కానీ అదుపు చేయబడిన శక్తి, అనగా ద పవర్ అండర్ కంట్రోల్. పురాతన కాలంలో యుద్ధ గుర్రాలను శిక్షణ ఇస్తున్నప్పుడు యుద్ధములో యజమానుని సైగకు లోబడేలాగా వాటిని తర్పీదు చేస్తారు. కాబట్టి గుర్రములోని శక్తి ఉంటుంది కానీ అది యజమానుని అదుపులో ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే స్వయం నియంత్రణ, మన భావోద్వేగాలు, కోపతాపాలు, ప్రతీకారేచ్ఛలు మన అదుపులో కాక దేవుని ఆత్మ అదుపులో ఉంచడమే సాత్వికత అని మనం గమనించాలి. ఎందుకనగా మనలో ఉన్న భావోద్రేకాలు మనము అదుపు చేసుకోవడానికి మనకు శక్తి లేదు, కానీ ఇవే భావోద్రేకాలు, ఇవే గుణాలని కూడా దేవుని హస్తాగతం చేస్తే సాత్వికంతో మనం ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. దీనత్వానికి రూపాంతరం, అనగా దేవుని ఎదుట మన పాపస్థితిని ఒప్పుకొని దానికై దుఃఖపడి ఇప్పుడు దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవడమే లేక సమర్పించుకోవటమే ఈ యొక్క సాత్వికం అనేటువంటి తత్వము అని గమనించాలి. సాత్వికుని యొక్క 3 లక్షణాలు మనం గమనిస్తే, వారు దేవునికి సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉంటారు. దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితిని, అది కష్టమైనా నష్టమైనా ఏదైనా కూడా, విమర్శించకుండా ఆయన మంచివాడని నమ్మి స్వీకరించడం. బైబిల్ గ్రంథంలో మహా గొప్ప శ్రమలు పాలైనటువంటి యోబు భక్తుని వలె యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని నేను చెప్పగలగడం, ఇతరుల తప్పు చేసినప్పుడు వారిపై విరుచుకుపడకుండా సున్నితంగా సరిదిద్దటం. ఎందుకనగా ప్రతీకారము అనేది సాత్విక మనస్సుకు విరుద్ధమైనది. ఎందుకనగా బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుడయుండి కూడా తను తాను రక్తునిగా చేసుకొని లోక పాపముల కొరకు మరణము పొందేంతగా లోబడ్డాడు. కాబట్టి ఆయన భూమిని స్వతంత్రించుకోగలిగాడు. ఇదే మన భూమిపైన యేసుక్రీస్తు వారి యొక్క

ప్రేమ, ఆయన యొక్క సువార్త అనేది ప్రబలి ఉందటానికి అదే గొప్ప కారణం. భూమిని స్వతంత్రించుకునడం అంటే ఏమిటి? యేసుప్రభు వారు చెప్పిన ఈ ధన్యతల్లో సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.

0: సాత్వికుడు తనకున్న దానిలోనూ తృప్తి కలిగి భూమిపైన రాజులాగా జీవిస్తాడు. దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే అతడే నిజముగా ఈ భూమిని స్వతంత్రించుకున్న వ్యక్తి అని, రాజులాగా జీవించే వ్యక్తి అని మనం గమనించాలి. అలాగే ఆధ్యాత్మిక అధికారం, స్పిరిచువల్ అథారిటీని కూడా మనం గమనించాలి. సాత్వికము గల విశ్వాసి ప్రార్థనకు దేవుడు లోకాన్ని కదిలించే శక్తినిస్తాడు. కాబట్టి ఆత్మీయ అధికారం అనేది మన జీవితాల్లో కలిగి ఉండాలి. స్పిరిచువల్ అథారిటీ అనేది ప్రతి ఒక్క దేవుని బిడ్డ కలిగి ఉండాలి. ఎందుకనగా ఈ లోకములో అన్ని విషయాల్లో కూడా బలము పనికిరాదు, కానీ దేవుని ఆత్మ కార్యమే పనికి వస్తుందనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ తర్వాత ఏర్పాటు చేయి ఆయన చేస్తున్నటువంటి నూతన భూమిపైన ఆయనతో పాటు రాజులుగాను ఏలేటువంటి అర్హత సాత్వికులకు మాత్రమే దక్కుతుందని మనం గమనించాలి. ఈ లోకములో ఆయన కొరకు సాత్వికంగా జీవించే కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.
1: మీరింతవరకు బైబిల్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టియన్ శారణ్ కుమార్ గోవాడా.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో రైతు ఉత్పత్తులు మార్కెట్ ధరలపై అవగాహన గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ.
1: ఎప్పుడైనా మనలో కొంతమంది పట్టణానికి నగరాలకి వెళ్ళినప్పుడు మనం ఒకసారి అక్కడున్నటువంటి సూపర్ బజార్లకి వాటికి పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి రావాలి. రైతుగా అసలు అక్కడ ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని రావాలి. మనకి పట్టణాల నగరాల్లో పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, అక్కడ మన ఊళ్ళలో లాగా బయట నిలబడి ఈ కట్టి ఇవ్వండి అవి కట్టి ఇవ్వండి అడగక్కర్లేదు. లోపలికి వెళ్ళి చుట్టూరు తిరుగుతూ ఉంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఆ ధరలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారి పరిశీలించండి, మామూలుగా మనం అమ్మేటువంటి ధాన్యమే అక్కడ ఎంత ధర ఉంటుంది. ఉదాహరణకి మన రాగులు మనం పండిస్తాం, జొన్నలు పండిస్తాం, సజ్జలు పండిస్తాం, వీటన్నిటి ధర మన దగ్గర మనం పొలంలో అమ్మేటప్పుడు కానీ పొలం తర్వాత మనం మార్కెట్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మినప్పటికీ కూడా కిలో ఎంత పడింది మనకి, అంటే మనం క్వింటాల లెక్కన అమ్ముతాం మామూలుగా, కిలో ఎంత పడింది మనకి, రైతుగా మనకి కిలోకి ఎంత ధర వచ్చింది అనేది ఒక్కసారి తెలుసుకొని ఆ తర్వాత అక్కడ ఆ కిలో ధర ఎంత అమ్ముతున్నారు అనేది ఒకసారి చూడాలి. పోనీ మీరు అనుకుంటారు వాటికి పైన పొట్టంతా తీయాలి కదా, ఆ తర్వాత శుభ్రం చేయాలి కదా అని, పోనీ అది చేసినా కూడా ఎంత ధర పడుతుంది అనేది లెక్క వేసుకుంటే మీకు అర్థమైంది. మనకొచ్చే ధరకి మూడింతలు నాలుగింతలు ధర ఉంటుంది అడ కొనాలంటే మనం. ఎందుకు అవుతుందంత, అంటే పొట్టు తీయటానికి వాటి వీటికి నిజంగా అంత ధర అవుతుందా? కాదు. కానీ మార్కెట్లో అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లాలా, ప్యాకెట్లు చేయాలా, అవి అమ్మాలా, వీటన్నిటి వలన ఆ ధర అని చెప్తారు. పోనీ మనకు జాత కాదు, అది మనం శుభ్రం చేయించలేమా, మన దగ్గర మిల్లులు దొరకవా? గతంలో అంటే పెద్ద పెద్ద మిల్లులు ఉండాల్సి ఉండేది, ఇప్పుడు అట్ట కాదు, చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి. ఇప్పుడు రాగులు కానీ, జొన్నలు కానీ, కొర్రలు కానీ, ఆరికలు కానీ, వీటన్నిటిపైన పొట్టు తీయటానికి ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి. లక్ష, లక్షన్నర, 2 లక్షల్లో అన్ని రకాలు వస్తాయి. రాళ్ళు ఏరే వస్తాయి, పైన పొట్టు తీసే వస్తాయి, శుభ్రం చేసే వస్తాయి, అన్ని రకాలు కలిపే 2 లక్షల లోపే అవుతుంది. అది మనం కొనుక్కోలేమా? మనం కాకపోతే మన స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి, మహిళా రైతులందరూ సంఘాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటారు. మనం దాచిపెట్టుకున్న తర్వాత వాళ్ళు లోన్ ఇస్తారు కదా, దాంతో కొనుక్కోలేమా? ఒక్కసారి కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు ఉపయోగపడుతుంది? 15-20 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. మనము ఒక్కసారి ఒక్క రోజులో గంటకే కొన్ని కేజీలు మరి శుభ్రం చేసి బయటికి తీయచ్చు. అలా శుభ్రం చేసి బయటికి తీసినందుకు మనకయ్యేటువంటి కరెంటు ఖర్చు కానీ లేకపోతే ఆ మిషను, ఆ మిల్లు ఖర్చులన్నీ తీసేస్తే మనకి మనం అమ్మేదానికన్నా ఒక పావలా భాగమో అర్ధ రూపాయి భాగమో అదనంగా పడిద్ది అంతే. కానీ మార్కెట్లో ఎంత పెట్టుకుంటున్నారు ప్రజలందరూ? రెట్టింపు, ఆ రెట్టింపు ధరలకు కొంటున్నారు. అదే రైతుగా మనమే చేసుకుంటే మన దగ్గరే ఉంటుంది ధాన్యం, మనమే పండిస్తున్నాం. మనం పండించిన ధాన్యాన్ని మనం శుభ్రంగా కుప్పబోసుకొని ఇంట్లో ధాన్యం బస్తాల్లో పోసుకొని కాస్త కాస్త కాస్త కాస్త శుభ్రంగా చేసి, ఇప్పుడు ప్యాకెట్లు కట్టే మిషన్లు కూడా వచ్చినాయి, చిన్న మిషన్లు ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లా సుతారంగా అన్నీ శుభ్రం చేసిన తర్వాత దాంట్లో పట్టి మనం సీల్ చేసేసి అమ్మేసేయచ్చు.

0: స్వయం సహాయక సంఘాలే ఒక పేరు పెట్టుకుని అమ్మేసుకోవచ్చు పోనీ, అదొకటి. ఇంకొకటి గమనించలేదు మీరు, ఉదాహరణకి రాగి మాల్ట్ అని అమ్ముతూ ఉంటారు బయట. మనం రాగులు ఎంత ధరకు అమ్ముతాం, రాగి పొడి ఎంత ధరకు అమ్ముతాం, మరి రాగి మాల్ట్ ఎంత ధరకు పలుకుతుంది? మామూలు రాగి పొడితో పోల్చుకుంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది ధర. ఏమి ఎట చేస్తారు అసలు అది? ఏమి లేదు, రాగుల్ని ఒక రాత్రి నానబెట్టి తర్వాత తీసి గుడ్డలో చుట్టి మొలకగట్టిస్తారు. మొలకగట్టించిన దాన్ని పొడి చేసి అమ్మటమే రాగి మాల్ట్ సుమారుగా. దానికి అంత ధర పట్టాలా? దానికి ఆరోగ్యపరమైనటువంటి విలువ అంత పెరుగుతుంది. ఎందుకంటే మొలకగట్టించినప్పుడు రకరకాలైనటువంటి హార్మోన్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఎక్కువ మంది కొనుక్కుంటారు, డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ ధర పెట్టి అమ్ముతారు. మరి ఆ పని మనం చేసుకోలేమా? మనం మామూలు విత్తనాలని మొలకగట్టిస్తాం కదా, వడ్లని మొలకగట్టించి మనం నారు పోసుకోం. అదే పద్ధతిలో రాగులు కూడా పెట్టుకుంటాం, మొలకగట్టిస్తాం, దాన్ని తీసుకొచ్చి తర్వాత పిండి పట్టిస్తాం, అదే రాగి మాల్ట్. మరి అది మనం చేసుకోలేమా? ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మనం ఉత్పత్తి చేసేటువంటి అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులకి బయట షాపులు అమ్మేటప్పుడు విపరీతమైన ధరలు అమ్ముతున్నారు. వాటికి చేయాల్సిన పని మనం చూస్తే మన ధాన్యాన్ని వాళ్ళు ఎక్కువగా సంపాదించగలుగుతున్నారు. పోనీ మిమ్మల్ని ఏమైనా సంపాదించుకోవద్దన్నారా? చేతనైతే చేసుకోమంటున్నారు, కానీ మనమే చేసుకోవట్లే. మనం ఏదో పంట పండించడం ఒక్కటే నా పని అని కూర్చుంటున్నాం. కాదు, కాలం మారింది. మారిన కాలానికి తగ్గట్టుగా మనం కూడా కాస్త వ్యాపారపరంగా మారాలి. మనం పండించిన ధాన్యాన్ని సరాసరి ఎప్పుడు అమ్ముకోకూడదు. నలుగురు కలిస్తే చాలు. ఇప్పుడు మన ఊర్లో రాగులేసేవాళ్ళు 10 మంది ఉన్నారు, సజ్జలేసేవాళ్ళు 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే చాలు, పండించినటువంటి ధాన్యాన్ని నూర్పిడి చేసుకున్నాక నిల్వ చేసుకొని దాన్ని శుభ్రం చేసి మిల్లులో వేసి ప్యాకెట్లు చేసి బయట మార్కెట్లో దేనికైతే డిమాండ్ ఉందో ఆ రకంగా మార్చి మనం అమ్ముకుందాం. అలా అమ్ముకుంటేనే మనకి గిట్టుబాటు అయింది. అట్లా కాకుండా పాత పద్ధతిలోనే చేస్తాం, ధాన్యాన్ని పండిస్తాం, సరాసరి వ్యాపారస్తులు మరి పొలం దగ్గరికి వచ్చి కొనుక్కుంటాడు, ఇంక అంతే నేను చేసేదంటే గిట్టుబాటు అవ్వడం కష్టం. అసలే వానలు సరిగ్గా పట్టలేదంటున్నారు. మరి వచ్చేటువంటి ఆ దిగుబడిని కూడా మనం తక్కువ రేటుకు అమ్ముకుంటే మనం బతికేది ఎట్లా? అందుకే కాలం మారే కొద్దీ మనం మారాలి. మన పిల్లల్ని కూడా దీంట్లో భాగం చేసి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది మార్కెట్లో ఎట్ట ఉందో పరిస్థితి, వాళ్ళని అడిగి వాళ్ళ సహాయంతో మనం కొద్దిగా అభివృద్ధి చెందాలి. కాస్త చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం ఎక్కువగా రోకలు సంపాదించడానికి మటుకు అవకాశం ఉంది అనేది మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి మనకే అర్థమవుతుంది. కాస్త ఓపిక కావాలా, కాస్త నేర్పు కావాలంతే.
1: మీరు ఇంతవరకు రైతు ఉత్పత్తులు మార్కెట్ ధరలపై అవగాహన గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. మీరు వింటున్నారు పొలం పనులు. పొలం పనుల్లో వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ 1-2 ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేవి ఉండబోవు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర, యానం, అలాగే బంగాళాఖాతంలో ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని మత్స్యకారులకు సూచించడమైనది. అలాగే సెప్టెంబర్ 21 సాయంత్రం నాటికి తీరానికి తిరిగి రావాలని వారికి సూచించడమైనది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు.

0: ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాత డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు, ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం, ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
2: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
1: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలిదశలో 48 దుకాణాలు, 2వ దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్ర

0: స్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆది కర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు, గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానూ మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకు

స్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:20 ఉదయ సమీరాలు వింటారు. ఉదయ సమీరాల శీర్షికన నేటి మాట కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు నటుడు, ఆయన జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనిబిసెంట్ వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటుంది. ఎనిమిది 30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ క్యూ టీచ్ ఆఫ్ అంటూ వైద్య మంత్ర, ఫేషన్ మంత్ర, స్వచ్ఛత ఇహి ఈ సేవపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 9:00 to 9:30 విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 9:35 విశాఖలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై రేడియో రిపోర్ట్ ఉంటుంది. 9:50 పాటల పల్లకి, 10:00 to 10:15 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:35 ఆప్కి మన్పసంద్ కార్యక్రమాన్ని వింటారు. 11:00 to 12:00 పోస్ట్ బాక్స్ 111 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 12:40 శ్రీమతి చిక్కాల వలస శ్రీదేవి మోహన్ పాడిన భక్తి గీతాలు భక్తి సంగీత కార్యక్రమంలో వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. 1:35 మహిళావాణి కార్యక్రమంలో శ్రీమతి సత్యవరపు దేవి వారి మేడి పండు కథానిక వింటారు. 2:36 చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులచే అష్టావధానం వింటారు బాలభారత్ కార్యక్రమంలో. 3:00 to 4:00 అనివార్యం నాటిక రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. 4:00 to 4:30 సరదాగా కాసేపు, 4:35 to 5:00 సరదాగా కాసేపే కంటిన్యూస్ అవుతూ ఉంటుందండి. 5:00 యువజనుల కార్యక్రమం, యువవాణి కార్యక్రమం ఉంటుంది. ఇక 5:35 మా పదం మా భావం మీ భావం కార్యక్రమాన్ని వింటారు. 7:15 సేంద్రియ సాగుతో స్వయం సమృద్ధి రైతే ఓ అగ్రి ఎంటర్ప్రీనర్ పరిచయ కార్యక్రమం వింటారు. విజయనగరం ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సింహ అప్పలరాజు గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 8:00 to 8:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాత శ్రీ ఎంజీ నందన్ భట్, శ్రీ ఆర్ రాఘవేంద్ర ప్రత్యక్ష ప్రసారం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 2026 2026 గురించి గంటల వారి తాజా సమాచార వేదిక 9:00

10:30, 10:30, మధ్యాహ్నం 1:30, 2:30, సాయంత్రం 4:30, 5:30, 6:30 అవర్లీ అప్డేట్స్ వింటారు. అలాగే జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:00 నుండి 11:00 వరకు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు

ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలెవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ 3 క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీ కండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎఫ్ఎం రైన్బో 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందంట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి.

మీరింతవరకు ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందంట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఇది ఆకాశవాణి హైదరాబాద్ సహకారంతో.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102.5 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు ఎఫ్ఎం రైన్బో. మరి ఉదయం సమీరాలు మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ వింటున్న కార్యక్రమం మరి. అయితే ఈనాటి ఉదయం సమీరాల్లో నేటి మాట శీర్షికన అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే అనిబిసెంట్ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు కూడా తెలుసుకుంటారు. లేఖావళి, పుష్పాంజలి, సమాచార వాణి, వీటన్నింటితో ప్రిపేర్ అయిపోయింది ఈరోజు ఉదయ సమీరాల కార్యక్రమం.

మరి ఈ పాట వినగానే మీ అందరికీ మదిలో అలా గుర్తొచ్చిపోయే ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరిని కూడా తననైన ప్రత్యేకమైన శైలి నటనతో అలరించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారు ముద్దు పేరుగా మనందరం ఏఎన్ఆర్ అంటూ ఉంటాం. 20 సెప్టెంబర్ 1923 కృష్ణా జిల్లా ప్రాంతంలో పుట్టిన ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన సినీ ప్రస్థానం సాగించిన ప్రముఖ నటుల్లో ఒకరు. చిన్న వయసులోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు. ఆ కాలంలో మహిళలు రంగస్థలంపై నటించడం తక్కువగా ఉండడంతో ఆయన చిన్ననాట మహిళా పాత్రలు కూడా పోషించారు. తరువాత సినిమాల్లోకి ప్రవేశించి పౌరాణికం, జానపదం, సాంఘికం, ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు వంటి విభిన్నమైన పాత్రల్లో నటించారు. బాలరాజు, లైలా మజ్ను, దేవదాసు, అనార్కలి, మోగ మనసులు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశం వంటి చిత్రాలు ఆయన సినీ జీవితంలో ముఖ్యమైనగా అంటూ ఉంటారు. మరి ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందించింది. 1990లో

దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో సత్కరించారు. ఆయనకు నంది, ఫిల్మ్ఫేర్ తదితర అనేక పురస్కారాలు కూడా లభించాయి. అయితే తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాదుకు అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏఎన్ఆర్ గారు ముఖ్యమైన పాత్ర పోషించారు. 1976లో అన్నపూర్ణ స్టూడియాన్ని స్థాపించారు. ఆయన సినిమా విద్య కోసం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఏర్పాటుకు కూడా కృషి చేశారు. మరి ఆయన కుటుంబంలో మనకు తెలిసిన వారు చాలామంది నటుల కింద, డైరెక్టర్స్ కింద, నిర్మాతల కింద కూడా కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఆయన చివరి చిత్రం మనం 2014. ఈ చిత్రం ఆయన మరణానంతరం విడుదలైంది. ఏఎన్ఆర్ గారి జీవితం మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న స్థాయి నుంచి ప్రారంభించి క్రమశిక్షణ, కృషి, ప్రతిభతో తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా ఆయన ప్రస్థానం గుర్తుండిపోతుంది. విన్నారు కదా, ఇది ఏఎన్ఆర్ గారిది. అయితే మరొక నటుడు గురించి కూడా మనం తెలుసుకుందాం. అదే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు జీవిత విశేషాలు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమాలో తనదైన హాస్య శైలితో ప్రేక్షకులను అలరించి ప్రముఖ నటుడు. ఆయన 20 సెప్టెంబర్ 1954 ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొమ్మినేని వారి పాలెంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయనకు నాటకాలపై ఎంతో ఆసక్తి ఉండేది. పాఠశాల రోజుల్లోనే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. తర్వాత ప్రజానాట్య మండలిలో అనుబంధం ఏర్పడి నల్లూరి వెంకటేశ్వరరావు గారి వద్ద నాటక రంగంలో అనుభవం సంపాదించారు. ఉద్యోగ జీవితం నుంచి కళారంగం వైపు మళ్ళీ ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్, సినిమా రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందో బ్రహ్మ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు జంజాల ప్రోత్సాహంతో జయంబు నిశ్చయంబురా చిత్రం వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన కామెడీ స్టైల్ను సృష్టించారు. నువ్వు, నేను, మన్మధుడు, అతడు, ఒక్కడు, వర్షం, రెడీ, కలేజ, దూకుడు, జులాయి వంటి అనేక చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆయన మాట విరుపు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారు. తూకలేని పెట్ట చిత్రానికి దర్శకత్వం వహించి సంగీతాన్ని కూడా అందించారు. మరి తన నటనకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన కృష్ణచా గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, షూటింగ్ పూర్తయిన తర్వాత కుటుంబంలో సమయం గడపడానికి ప్రయత్నించేవారని జీవిత విశేషాలపై వచ్చిన కథలు, కథనాలపై పేర్కొంటూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడిన ఆయన 7 డిసెంబర్ 2013 హైదరాబాదులో మరణించారు. ఆయన పంచిన నవ్వులు, ముఖ్యంగా ఆయన ప్రత్యేకమైన అమ్మా మాట విరుపు, లెక్చర్ తరహా పాత్రలు తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుండిపోతూ ఉంటాయి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి.

మరొక ప్రముఖమైన వ్యక్తి అనిబిసెంట్ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు. అనిబిసెంట్ భారత స్వతంత్రోద్యమం, విద్య, మహిళా హక్కులు, సామాజిక సంస్కరణలు మరియు థియోసఫీ రంగాల్లో ప్రముఖ పాత్ర పోషించిన బ్రిటిష్ మహిళ. ఆమె భారతదేశాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకుని భారత స్వపరిపాలన కోసం బలంగా పనిచేశారు. అయితే 1860 ఫ్రాంక్ బెసెంట్ను వివాహం చేసుకుని మతపరమైన అభిప్రాయ భేదాల కారణంగా 1970 ఇద్దరు విడిపోయారు. తర్వాత ఆమె స్వేచ్ఛ, ఆలోచన, సామాజిక సంస్కరణలు, కార్మికులు హక్కులు, మహిళా హక్కుల కోసం ఉద్యమించారు. అయితే 1880 చివరిలో ఆమె థియోసఫికల్ సొసైటీలో అనుబంధం ఏర్పరచుకొని 1893 ఆమె భారతదేశానికి వచ్చి భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత మరియు విద్యపై విస్తృతంగా పనిచేశారు. 1907 ఆమె థియోసఫికల్ సొసైటీ అధ్యక్షురాలుగా ఆ సంస్థ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం

చెన్నైలో అడియాలలో ఉండేది. భారతదేశ అభివృద్ధికి ఎంతో విద్య ఎంతో అవసరమని ఆమె భావించి 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపనకు ఆమె ముఖ్యంగా కృషి చేశారు. మహిళల విద్య, సామాజిక అభ్యున్నతి, యువతలో జాతీయ చైతన్యం పెంపొందించడంపై కూడా ఆమె దృష్టి పెట్టారు. భారత స్వాతంత్రోద్యమంలో పాత్ర, అన్ని అనిబిషెంట్ భారతదేశానికి స్వపరిపాలన రావాలని బలంగా ప్రచారం చేశారు. 1916లో హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి సభలు, ప్రసంగాలు, పత్రికల ద్వారా భారతదేశంలో రాజకీయ చైతన్యాన్ని పెంచారు. ఆమె న్యూ ఇండియా పత్రికను కూడా ఉపయోగించి భారత స్వపరిపాలన మద్దతుగా ప్రచారం చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు 1917లో అనిబిసెంట్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఈ పదవికి చేపట్టిన తొలి మహిళ ఈమె మరీ.

0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు లేఖావళి.
1: మరి లేఖావళిలో వారి తాలూకా మన ప్రోగ్రామ్స్ మీద చాలా రకాల వాళ్ళ స్పందనలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా.
0: అవును,
1: మరి
0: మన
1: వాళ్ళ స్పందనలు తెలియజేయాలి అని అనుకునేటప్పుడు వాట్సాప్ నెంబర్ ఏంటంటే 7416167299 అనే నెంబర్స్కి వాట్సాప్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు.
0: అవును, అంటే ఎప్పటి మాదిరిగానే ఈ వారం కూడా మన శ్రోతలు కార్యక్రమాలు వినడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా, మనకి మూడు రకాల విధానాలు ఉన్నాయి కదా, అంటే ఉత్తరం రాయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. అలాగే వారి స్పందనను తెలియజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
1: మరి మొదటిగా ఎవరు మాట్లాడుతున్నారంటే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని రమేష్ ఆనంద్ మన్విత్ వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని తెలియజేశారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో నీటి మాట విశేషాలు, ఇంకా శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి నిర్వహణలో కవన విజయం సమస్యాపూర్ణం విన్నాం, చాలా బాగుంది. అలాగే 15

0: 26 ఉదయం 11 గంటలకి మధురిమలో ఏకాంతం గురించి మాట్లాడుతూ వేసిన పాటలు అమోఘంగా ఉన్నాయి అని చెప్పి వీళ్ళంటున్నారు. మరి మీ అభిప్రాయానికి మేము
1: ధన్యవాదాలు.

0: తరించాం. ఉదయ సమీరాలు శీర్షికన నేటి మాటతో పాటు శ్రోతల కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో చక్కగా చదివి వినిపించిన శర్మగారికి సహకరించిన వ్యాఖ్యాతకు మా నమస్కారాలు అందిస్తున్నామంటూ, వీరే ఇంకా ఏమంటున్నారంటే, ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన గణేష్ భక్తి గీతాలు విని తరించాం. చింతనలో అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. నిర్వహించిన వారికి నమస్కారాలు. ఉదయ సమీరాల శీర్షికన సరిగమల తల్లి మధుర స్వరాల సుబ్బులక్ష్మిగారి జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రుల నేపథ్యంతో పాటు ఆమె జీవిత విశేషాలు, ఆమె సంగీతం పట్ల చూపిన ఆదరాభిమానాలు, వారి వివాహం, న్యూయార్క్, లండన్ వంటి నగరాల్లో మహారాణిల వద్ద సంగీత కచేరీలు చేశారని, త్యాగరాజ కీర్తనలతో పాటు అన్నమాచార్య కీర్తనలు గానం చేశారని, ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, భారతరత్న వంటి బిరుదులు పొందారని, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేసిన శర్మగారికి ధన్యవాదాలు అందిస్తున్నాం. అనంతరం ప్రసారమైన ఓజోన్ పొర విశేషాలు విని ఎంతో ఆశ్చర్యం కలిగింది. చక్కటి విషయాలు తెలియజేసిన ఎన్ నాగరాజ్ గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటున్నారు. మీకు కూడా మా ధన్యవాదాలండి. కార్యక్రమాలు వినడంతో పాటు మీ అభిప్రాయాలను ఎంతో చక్కగా తెలియజేసినందుకు.
1: మరి తదుపరిగా మనతో వాళ్ళ తాలూకా స్పందన పంచుకున్నారండి. పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ గారు ఇలా రాస్తున్నారు. 18/9/2026 మధ్యాహ్నం 1:30 మీరు ప్రసారం చేసిన మహిళావాణి కార్యక్రమంలో ప్రయాణాల్లో వచ్చే ప్రమాదాలు నివారణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపై శ్రీమతి డి శ్రీదేవి మరియు శ్రీమతి డి మానసాగార్ల సంభాషణ ఎంతో అలరిస్తూ ఉపయోగకరంగా నిలిచింది. ఎప్పటికప్పుడు సమకాలీన సామాజిక అంశాలు టచ్ చేస్తూ సులువైన శైలిలో ఇంట్లో మనం కుటుంబ సభ్యులతో చేస్తున్న సంభాషణలో లాగే క్యాజువల్గా ఉంటూ చెప్పవలసిన సందేశాన్ని సులువుగా శ్రోతల హృదయాల్లోకి వెళ్లేటట్లుగా నడిపిస్తున్న విధానం ఎంతగానో నచ్చుతుంది. వారిరువురకు అభినందనలు. కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి కూడా జయహో విశాఖ ఆకాశవాణి అంటూ మరి సోమశేఖర్, భ్రమరాంబ గారు ఇలా రాశారు. మీకు కూడా మా ధన్యవాదాలండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మీకు ప్రసారం చేయడానికి మేము ఊరృతుగా ఊగుతున్నాం.
0: అలాగే మరొక ఉత్తరాన్ని మనకి రాసిన వారు వీరే, పేరూరి వెంకట సోమశేఖర్ గారు, పేరూరు భ్రమరాంబ గారు, విశాఖపట్నం లాసెన్స్ బే కాలనీ నుంచి. వీరేమంటున్నారంటే, ఈ నెల 14వ తేదీ ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో మీరు ప్రసారం చేసిన కవితా పఠనం శీర్షికలో రొక్కం కామేశ్వరరావు గారి కవితలు చాలా బాగున్నాయి, ఆలోచనాత్మకంగా ఉన్నాయి. చక్కటి శైలిలో వారు చదివిన విధానం బాగుంది. ఆకాశవాణిలో పనిచేసి పదవీ విరమణ చేసిన కామేశ్వరరావు గారికి కవితా శీర్షికలు ఏ విధంగా చదవాలో కొట్టిన పిండి. కవితా శీర్షికలన్నీ బాగుండడంతో పాటు వారు చదివే విధానం కూడా ఆకట్టుకుంది. కవితా రచన, పఠనం చేసిన కామేశ్వరరావు గారికి, ప్రసారం చేసిన మీకు అభినందనలు అంటూనే 16వ తారీఖున బుధవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్య సాధనలో హోమియో వైద్యం అనే శీర్షికన ప్రసారమైన డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి ప్రసంగంలో కార్మికుల అనారోగ్యాలకు హోమియో వైద్యం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారణ జరిగే ప్రక్రియల గురించి ఎంతో విశదంగా వివరించారు. హోమియో వైద్యంలో ఉన్న గొప్పతనం గురించి చక్కగా వివరించి చెప్పారు. డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారికి, పరిచయకర్త టి దిలీప్ కుమార్ రెడ్డి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి అభినందనలు అంటున్నారు. ఆ తర్వాత ప్రసారం చేసిన కథానిక ఈనాటి బంధం ఏనాటిదో కూడా చాలా బాగుంది. రచయిత్రి ఎస్టీకే శిరీష్ గారు కథలో ఏ బంధమైనా ఒకప్పటి గత జన్మ పూర్వ సంబంధాల గుర్తుగా ఈ జన్మలో వివిధ వ్యక్తుల ద్వారా ఏర్పడతాయేమో అన్నది హృదయంగా చదివి వినిపించారు. రచయిత్రికి అభినందనలు అంటున్నారు. మీకు కూడా మా ధన్యవాదాలండి. కార్యక్రమాలు వింటున్నారు, అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు.
1: మరి వాట్సాప్ ద్వారా కూడా మనం శ్రోతల అభిప్రాయాలను మనం తెలియజేసుకుంటాం.
0: ఇప్పటి వరకు లేఖల ద్వారా వచ్చిన విశేషాలు తెలియజేశాం, ఇప్పుడు వాట్సాప్ సందేశాలు చదివి.
1: మరి మొదటిగా ఏంటంటే, 8/9/2026 మంగళవారం మధురిమ కార్యక్రమంలో విని వచ్చిన పాటలు విని ఆనందించాం. మహిళా వ్యాఖ్యాత గారికి మా అభినందనలు. నీడ చేతులు కలిసిన చప్పట్లు, కోరికలే గుర్రాలైతే పాటలు కార్యక్రమాలు విని చాలా ఆనందించాం. శర్మగారికి మా వందనాలు. తుమ్మలాపల్లి వారి వీధి, చంగాలరావుపేట, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి గారు మరి వాట్సాప్ సందేశాన్ని మనకు పంపించారు. మీకు కూడా మా ధన్యవాదాలండి.
0: అలాగే మనకి తణుకు నుంచి చిర్రావూరి వెంకట సత్య సూర్య ఫణీంద్ర గారు కూడా వాట్సాప్ సందేశం

0: పంపించారు. నేటి మాటలో ఈ నెల 9వ తేదీ సోమవారం వేదాంతం సత్యనారాయణ శర్మ గారు గురించిన విశేషాలు రాంభట్ల నృసింహ శర్మ గారు చక్కగా విశదీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. అలాగే చిల్డ్రన్ స్పెషలిస్ట్ అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని మనకి వాట్సాప్ సందేశం తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు కూడా.
1: మరి అలాగే మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ్ నుంచి మనకి వాట్సాప్ నుంచి మరొక సందేశాన్ని పంపించారు. ఏంటంటే, శుభోదయం అందరికీ. మీరు ప్రసారం చేసిన చిట్కాలు నాటిక బాగుంది, అలాగే మధురిమ నేటి మాట చింతన బాగున్నాయండి, ధన్యవాదాలు అంటున్నారు మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు. మరి మీకు కూడా మా ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. అలాగే మరి ఈ నెల 17వ తారీఖున ప్రసారం చేసిన, అంటే గురువారం ఉదయం ప్రసారం చేసిన అర్థం మారితే అనే నాటిక చాలా బాగుంది. పనిచేసే ఓపిక లేక, ఎదిరించే ధైర్యం లేక చివరకు ఆయనే తిరుగుబాటు పాలించింది. పాత్రధారులకు ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు. మరి
0: కూడా ధన్యవాదాలండి. అలాగే మనకి ఇందాక మనకి డాక్టర్ అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని చదివాం కదా, అలాగే ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి వాసవి శేఖర్ గారు కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అశోక్ గారికి థ్యాంక్ యూ అంటూ మనకి వాట్సాప్ సందేశం అందించారు. ఇక ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధ, మున్న వీరంతా మరొక ఉత్తరం రాశారు. ఏమంటున్నారంటే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు నమస్కారం. గత బుధవారం మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికులలోనే కాకుండా ప్రతి మనిషిలోనూ దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో చికిత్స, ఈ విషయమై హోమియో వైద్యంలో ఎంతో అనుభవం గడించిన వైద్యులు పింగళి ఆనంద్ కుమార్ గారితో శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది. ముఖ్యంగా ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం, వ్యాధిని బట్టి మందు ఇస్తామని, ఈ హోమియో వైద్యంపై ఎన్నో అపోహలు ఉన్నాయని, అవి సరైనవి కావని, ఇంకా మాకు తెలియని ఎన్నో విషయాలు ఎంతో వివరంగా తెలియజేసిన డాక్టర్ గారికి, మంచి ప్రశ్నలు వేసి విలువైన జవాబులు రాబట్టిన పరిచయకర్త గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఆ తర్వాత ప్రసారమైన ఈనాటి బంధం ఏనాటిదో కథానికి విన్నాం, మాకెంతగానో నచ్చింది. రచించి చదివి వినిపించిన శిరీష గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ నెల 17 గురువారం భక్తిరంజన కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు విని తరించాం. చింతనలో వినిపించిన సూక్తులు ఆలోచింపజేశాయి. నిర్వహించిన వారికి మా నమస్కారాలు అంటున్నారు. ఇంత చక్కగా విశదంగా వివరించిన మీకు కూడా మా ధన్యవాదాలండి. అలాగే మనకి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు కూడా వాట్సాప్ సందేశం పంపించారు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం ఉదయం డాక్టర్ ఎన్ గోపి గారు అల్జీమర్స్ వ్యాధి గురించి పూర్తి సమాచారం అందించారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర గారు మంచి సమాచారాన్ని రాబట్టారు, వారికి ధన్యవాదాలు అని మనకి వాట్సాప్ సందేశం పంపించారు. మీకు కూడా ధన్యవాదాలండి, మీ అభిప్రాయాలని చక్కగా తెలియజేసినందుకు. జోగేష్, మరి మన శ్రోతలు చాలా మంది వింటూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ శ్రోతల్లాగే వారి అభిప్రాయాలను తెలియజేయాలంటే మనం
1: మరి వాట్సాప్ సందేశాన్ని తెలియజేయాలంటే వాట్సాప్ నెంబర్ ఏంటంటే 7416171299 నెంబర్కి వాళ్ళ అభిప్రాయాలని మన ప్రోగ్రామ్స్ మీద విశ్లేషణను తెలియజేయవచ్చు.
0: అలాగే ఒకవేళ ఉత్తరాల ద్వారా తెలియజేయాలంటే కనుక లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం 530003 అనే చిరునామాకు పంపించాలి.
1: అలాగే మరి వాళ్ళ స్పందనని మరి వాట్సాప్లోని లేక ఉత్తరాల ద్వారా ఒక టైం ఉంటే ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళ సలక సందేశాలను మనం తెలియజేయచ్చు. మరి మా ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే airpcvsp@gmail.comకి వాళ్ళు వాళ్ళ తాలూకా అభిప్రాయాలని ఈమెయిల్ చేయవచ్చు.
0: మరి ఈరోజు మనకి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి లేఖావళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.
1: ధన్యవాదాలు.

రాజాతిరాజు చిత్రం నుండి గీతం విన్నారు. తదుపరి శ్రీరామ ఆంజనేయ యుద్ధం చిత్రం నుంచి

ఎఫ్ఎం రాయన్బో, ఇదో అలరించే కెరటం, నాలుగించు ఆనందించు, అందరికీ పంచు. మీరు వింటున్న కార్యక్రమం పుష్పాంజలి. పుష్పాంజలిలో తదుపరి గీతం సూపర్ మ్యాన్ చిత్రం నుండి

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు ఇంతవరకు ఉదయ సమీరాలు విన్నారు. మరికొద్ది క్షణాల సమాచార ప్రభా.
2: నమస్కారం. ఆకాశవాణి సే సమాచారం.

రెయిన్బో ఎఫ్ఎం మీదు అలరించి కిరటం నాలుగించు ఆనందించు అందరికి పంచు అండ్ 8:30 అయింది అని అనగానే మీరు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు మిమ్మల్ని ఫుల్లీ ఎంటర్టైన్ చేయడానికి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో రెడీగా ఉంది. వన్ క్యూట్ యూచ్ ఆఫ్ అంటూ వైద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర అండ్ స్వచ్ఛత హీ సేవ అంటూ ఈ మూడు సెగ్మెంట్స్తో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో బ్యూటిఫుల్ సెగ్మెంట్స్తో మీ అందరితో రెడీగానే ఉంది. మరి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ని మనం ప్రే చేసే ముందు ఒక మార్వలెస్ సాంగ్తో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా అని వింటూనే ఉండండి ఎఫ్ఎం రాయన్ పో. ఇదో అలరించే కరెక్ట్ ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: వాట్ ఏ బ్యూటిఫుల్ కాంపోజిషన్ కదా. నామె చిత్రం నుంచి మార్వెలస్ సాంగ్ విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్రాయన్ పో, ఇది వలరించి గెలటం, నాలుగించు, ఆనందించు, అందరికీ పంచు. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వన్ క్యూట్ ఈచ్ ఆఫ్ అంటూ వైద్య మంత్రం గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రతిరోజు కూడా మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. డబ్బులు ఉంటే దగ్గరగా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, లేదు అని అనుకుంటే అమ్మమ్మ నాన్నమ్మ చెప్పే చిట్కాలు ఉంటాయి కదా, వాటిని మనం ఫాలో అవుతూ ఉంటాం. మరి ఇలా కాకుండా డాక్టర్నే డైరెక్ట్గా మనకి ఏదైనా వచ్చినప్పుడు అడిగితే మార్వెలస్గా ఉంటుంది కదా. మరి అదే విషయం గురించి నేను కూడా అడిగాను. చాలామంది అంటూ ఉంటారు, కాస్త ఆ పండు తింటే జలుబు వస్తుంది, ఈ పండు తింటే జలుబు వస్తుంది, అబ్బాబా అది పెట్టద్దండి, అది పిల్లల్లో జలుబు చేస్తుంది, చల్లదనం చేస్తుంది అని మనం ఒక రకమైన పళ్ళను తింటూ ఉన్నా సరే చెబుతూ ఉంటారు వాళ్ళు, వద్దు అది పెట్టొద్దు అని చెప్పి. ఇజ్ ఇట్ రైట్? అది నాకు రైటా రాంగా అనిపించింది. అంటే మరి ఎవరిని అడగాలి? ప్రముఖ ఏంటి డాక్టర్ హారిక గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. పళ్ళను తింటే నిజంగా జలుబు చేస్తుందా అని చెప్పి. మరి డాక్టర్ హారిక గారు ఏంటి డాక్టర్ హారిక గారు చెప్పిన సమాధానం విందామా?
1: నమస్కారం అండి, నేను డాక్టర్ యామిని, దంత వైద్య నిపుణురాలిని.

0: మరి విందామా డాక్టర్ హారిక గారు చెప్పిన మాటలు.
1: పళ్ళు అన్నవి యాక్చువల్లీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవండే. పళ్ళు తింటే జలుబు చేయడం అన్నది ఉండదు, అవి వాళ్ళకి ఎలర్జిక్గా ఉంటాయి. ఎలర్జీ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ఫిష్ పడదు, కొంతమందికి ప్రాన్స్ పడవు, అలాంటి యూజువలీ ప్రోటీన్కి ఎలర్జీస్ ఉంటాయండి. పళ్ళలో మోస్ట్లీ ఎలర్జీస్ ఏమి ఉండవు. ఇంకా పెరుగు తింటే జలుబు చేయడం అవన్నీ అయితే అపోహలే. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కూడా జలుబు అన్నది ఉండదు. దాన్ని కూలింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ తీసుకుంటే కూలింగ్ వల్ల వైరస్లు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప పర్టికులర్గా ఫ్రూట్స్లో కానీ వాటిల్లో కానీ వైరస్లు అయితే ఉండవండి. వాటి వల్ల జలుబులు చేయడం అన్నది ఉండదు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ హారిక మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఎన్జీకే చిత్రం నుంచి సూపర్ డూపర్ మార్వెలస్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద సిద్ధు శ్రీరామ్ వాయిస్లో.

0: ఎస్, మరి వింటూ ఉన్నారు కదా, ఆ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మన లైఫ్లో కూడా అంతేనండి, ప్రతిదీ కూడా మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్ రిలేటెడే. ప్రతి అంశాన్ని కూడా మనం మ్యూజిక్ రిలేటెడ్తోనే చూస్తూ ఉంటాం. మరి అయితే ఇప్పుడు మన లైఫ్లో ఆరోగ్యం మన చేతిలో ఉంటే బయటికి వెళ్ళాలి అనుకుంటే కాస్త కూస్త ఫ్యాషన్ తెలుస్తూనే ఉండాలి. మన అవుట్ఫిట్ ఎంత పర్ఫెక్ట్గా ఉండగలుగుతూ ఉంటుందో, ఇన్ ద సెన్స్ మనకున్న మన మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అంతగానే ఉంటాయి. అందుకే ఇన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమో, అందుకే ఇన్ని రకాల బట్టలేమో, అందుకే ఇన్ని రకాల ఫ్యాషన్ యాక్సెసరీస్ ఏమో మరి కదా, ఏమని అంటారు. సో ఈరోజు మనం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఫ్యాషన్ మంత్రా గురించి మరి ప్రముఖ బ్యూటీషియన్ ఫాతిమా గారు ఏం మాట్లాడతారో విందాం. మేకప్ అంటే ఏంటి, ఇస్ అ నథింగ్ పట్ట అంటూ చాలా క్యూట్గా చెప్పే ఫాతిమా గారి మాటల్లో విందాం మరి.
1: హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ ఫాతిమా. మేకప్ మేకప్ అనగానే ఏదో లేయర్స్ ఆఫ్ లేయర్స్ అప్లై చేస్తారు అని కాదండి, నథింగ్ లైక్ దట్. ఆఫ్ కోర్స్ గర్ల్స్ లవ్ మేకప్ అనమాట, బట్ పీపుల్ లవింగ్ మేకప్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ దీస్ డేస్ అండి. ఎంత సింపుల్ అయితే అంత మంచిదే, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ అ బిజీ స్కెడ్యూల్ దీస్ డేస్. అంత బిజీ స్కెడ్యూల్స్లో ఫౌండేషన్స్ అంటూ మనం లేయర్స్ లేయర్స్ అప్లై చేసుకోవడానికి ఉండదు. సో మార్కెట్లో మనకి కొత్తగా ట్రెండ్ అవుతున్న ప్రొడక్ట్స్ స్కిన్ టెంట్స్. ఈ స్కిన్ టెంట్స్ ఏంటంటే నథింగ్ లైక్ అ మాయిశ్చరైజర్. లైక్ మాయిశ్చరైజర్ మనం ఎలా అప్లై చేసుకుంటామో

0: ఈ స్కిన్ టింట్ అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద కొంచెం ఇంప్రూవ్మెంట్, అంతే. ఏదో మనకి ఫేస్ మీద ఉన్న ఏది కవర్ చేసేదు, జస్ట్ ఒక నీట్గా సర్టల్గా నీట్గా ఫేస్ కనిపిస్తుంది. లైక్ స్కిన్ టింట్స్ లానే బ్లషెస్ ఉన్నాయి, మనకి లిప్స్టిక్స్ ఉన్నాయి. లిప్స్టిక్లో కూడా లౌడ్ కలర్స్ అనేది ఎవరు ఇష్టపడట్లేదు. న్యూడ్, మావ్స్ అండ్ బ్రౌన్ కలర్ని అందరూ ఇష్టపడుతున్నారు. కొంతమందికి గ్లూయీ హైడ్రేటెడ్గా ఉంటే నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళది డ్రై స్కిన్ ఉంటుంది కాబట్టి. గ్లో నార్మల్గా కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మ్యాట్ని ఇష్టపడతారు. సో అకార్డింగ్ టు దే స్కిన్ టైప్ దే చూజ్ అన్నమాట. మేకప్ అవసరం అంటే కాదు, బట్ ఇది మా హ్యాపీనెస్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాతిమా గారు. నెక్స్ట్ మీ అందరి కోసం అండ్ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్లో సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ నోటా నింది.

0: పంచు ఎఫ్ఎం రెయిన్బో ఆలకించు ఆనందించు అందరికీ పంచు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మనం స్వచ్ఛత హీ సేవ అంటే స్వచ్ఛ సంరక్షణలో భాగంగా స్వచ్ఛత హీ సేవ భాగం అంటే స్వచ్ఛత హీ సేవ 2026లో భాగంగా క్లీనింగ్ హ్యాబిట్స్ ఇన్ స్కూల్ చిల్డ్రన్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటూ మనతో మాట్లాడటానికి కోలీటి సుందర్ కుమార్ గారు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గారు మనతో మాట్లాడతారు. అసలు మరి ఎలా మన చేతుల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా మీ పిల్లల చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం మరి కోలీటి సుందర్ కుమార్ గారి మాటల్లో విందామా. మరి
1: హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను కోలాటి సుందర్ కుమార్, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా 2108-6469 ముచ్చిరాజుపాలెం 2 విశాఖపట్నం నందు పనిచేస్తున్నాను. మనందరి ఆరోగ్యం కోసం, మన భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటానండి. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా స్వచ్ఛత హీ సేవ 2026 అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఆరంభించింది. ఇది ఈ సంవత్సరం 17 సెప్టెంబర్ నుండి 17 అక్టోబర్ వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు స్కూల్స్ మరియు కాలేజీలకు వెళ్ళే పిల్లల ఆరోగ్యం కొరకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అనే యాక్టివిటీని ఇచ్చారండి. సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం అంటే అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించుకోవడమేనండి. చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే చేతులపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, అదేనండి పారాసైట్స్, ఆహారం, నీరు ద్వారా నోరు, ముక్కు, కళ్ళ నుండి శరీరంలోనికి వెళ్ళి పలు ఇన్ఫెక్షన్లు కలుగజేస్తాయండి. డయేరియా, కలరా, డీసెంట్రీ, జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పేగు ఇన్ఫెక్షన్లు మన చేతులు ద్వారా ముక్కు, కళ్ళ, నోటి నుండి చేరి వ్యాధులను కలుగజేస్తాయండి. అపరిశుభ్రత వల్ల వ్యాధులు వ్యాపించను వచ్చండి. కాబట్టి సబ్బుతో చేతులను కడుక్కోవడం చాలా చిన్న అలవాటే, అయినా అది మన ఆరోగ్యానికి పెద్ద రక్ష. చేతులు ఎప్పుడు కడుక్కోవాలి? భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత, టాయిలెట్ ఉపయోగించిన వెంటనే, బయటకు వెళ్ళొస్తాం కదా, లేదా స్కూల్కి కాలేజ్కి వెళ్తూ ఉంటాం కదా, ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మన చేతులు కడుక్కోవాలి. దగ్గిన, తుమ్మిన, లేదా ముక్కు తుడుచుకున్న, చేతులు మురికిగా కనిపించినా సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. చేతులు ఎలా కడుక్కోవాలి అని మీరు అడిగితే, ముందుగా నీటిని తీసుకుని చేతులను తడుపుకోవాలండి. తగినంత సబ్బు తీసుకొని అరచేతులను బాగా రుద్దాలండి. చేతులు వెనక భాగాన్ని రుద్ది వేళ్ల మధ్య భాగాలను శుభ్రం చేస్తూ బొటన వేళ్లను ప్రత్యేకంగా రుద్దాలండి. గోళ్ల కింద భాగాన్ని నీటితో శుభ్రం చేయాలండి. ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత చేతులను పూర్తిగా ఆరబెట్టాలండి. ఇలా హ్యాండ్ వాష్ చేయడానికి 40 నుండి 60 సెకండ్లు పడుతుందండి. నా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే నా సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. మనమందరం రోజు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కుందామండి. భోజనం ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులను కడుక్కుందాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లోనే వేద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. మన స్కూలు, మన కాలేజు, మన ఇల్లు, మన వీధి, ఇలా మన ప్రతి ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. శుభ్రత నా బాధ్యత, పరిశుభ్రత మనందరి బాధ్యత. తప్పకుండా పాటిస్తారు కదూ.
0: థ్యాంక్ యూ సో మచ్ కోలాటి సుందర్ కుమార్ గారు. అండ్ మీరు ఇప్పటి వరకు విన్నారు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కోలాటి సుందర్ కుమార్ గారి మాటల్లో చేతులను శుభ్రంగా ఉంచుకోవటం, శుభ్రత, పరిశుభ్రత గురించి కూడా ఇవన్నీ కూడా మనకు తెలియజేశారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీ అందరి కోసం ఒక మావులెస్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు విన్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అండ్ వైద్య మంత్ర ఫ్యాషన్ మంత్ర స్వచ్ఛత ఈ సేవలో భాగంగా వాయిస్ బైట్ వింటూనే ఉన్నారు కదా. మరి నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు విజయవాడ కేంద్రం నుండి. అలాగే ఈరోజు 9:35 విశాఖలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం.

సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 విఘడియల కాలంలో, లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు, సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట, ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా, అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చక్కగా, కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు, ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమనీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలధి బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచి అతడు తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం, తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తా అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం

0: తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తారు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకని ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలి పుటం హరావళీ కుండలం పశ్చాల్లంబి శిఖం ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తి రఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే. అదే ఆయన శక్తికి, యుక్తికి, భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునఃప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా, అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని, ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో, అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా. అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమి

అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామ రామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా, రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆది కవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్రమంగా తిరిపి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధురా అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి, ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో, రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా అమలుచుకుని, తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకనొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయ వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన, చూశాడు. ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని, దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో. ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి
సుదృఢైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకట

0: రాత్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి, ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి. మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి 6వ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహన యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణమంటే ఇదిగో ఎవ్వరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరెట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు

చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం రాజవర శేఖరం రవి.

0: రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చెలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణ, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామం అని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్ని మార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీశః, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్యః, జనాతి రామ ధనదానుజ ఏవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలున్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపడాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజో

ధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమస్మరణాద్ భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడు, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి వాక్ చాతుర్యానికి వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదట కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామస్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆయన దర్శించడం ద్వారా అంటే మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీవెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు. కాబట్టి అచించాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ అక్క.

0: మంగళం
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవింద్ రెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల 2026కు సంబంధించిన అవర్లీ అప్డేట్స్ వింటారు.

0: very soon. We will be back with the next update at 10:30 a.m. Stay tuned to Akashvani.
1: మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల 2026కు సంబంధించిన అవర్లీ అప్డేట్స్

0: ఫైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటారు విశాఖలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై రేడియో నివేదిక. వింటారు నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు.
6: మహావిశాఖ నగరం సాగర తీరంలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహావిశాఖ నగరం సాగర తీరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం అయ్యారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, పర్యవేక్షకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రోజువారీ కార్యకలాపాలు, శుభ్రం చేసే విధానం, అమలు చేస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఇసుక తిన్నులపై ఉన్న చెత్తను ముఖ్యమంత్రి తొలగించారు. అనంతరం సముద్రపు లోపల నుంచి చెత్త సేకరించిన స్క్యూబా డైవర్లతో మాట్లాడారు. వారు చేసే పని గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. సముద్రంలో ప్రమాదానికి గురైన వారిని రక్షించేందుకు ఏర్పాటు చేసిన లైఫ్ గార్డ్ సిబ్బందితో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. చెత్త నుండి సంపద సృష్టించే సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి కలుసుకున్నారు. చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నారు, సేకరించిన చెత్తను ప్లాంట్కు తరలించే విధానము తదితర ప్రక్రియల గురించి అడిగి తెలుసుకున్నారు. సముద్రపు వ్యర్థాలను తొలగించే పరికరాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. ఇలా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశుద్ధ్యము, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రజా ఉద్యమం. దీని ముఖ్య ఉద్దేశాలు ప్లాస్టిక్ రహిత ఏపీ, రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ మూలాల వద్దే తడి పొడి చెత్తను విభజించడం, ప్రతి ఇంటి నుండి 100% చెత్తను వేరు చేయడము, శ్రమదానము, దానిపై అవగాహన, ప్రజలు అధికారులు కలిసి గ్రామాలలో పట్టణాలలో శ్రమదానం చేయడం, మొక్కలు నాటడం, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయడం. స్వర్ణాంధ్ర విజన్ 2047 పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యూహాత్మక పరిశుభ్రత చొరవ ద్వారా ఆంధ్రప్రదేశ్ను మార్చడం. బీచ్ రోడ్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి మాట్లాడారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని అన్నారు. విశాఖపట్నం సుందరమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియరెన్స్ చేసినట్లు చెప్పారు. తిరుమలలో 89.4% పచ్చదనం ఉందని, విశాఖపట్నంలో కూడా అదే స్థాయిలో పచ్చదనం పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో విశాఖపట్నం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర

0: కార్యక్రమం ప్రతి మూడో శనివారం పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇల్లు పరిసరాలు రాష్ట్రం శుభ్రంగా ఉండాలని ఆయన కోరారు. పారిశుద్ధ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
1: ఒక సుందర నగరం మన విశాఖపట్నం, పరిశుభ్రమైన నగరం విశాఖపట్నం. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని తీసి పక్కనేసే మనస్తత్వం ఉండే ప్రజలు మన విశాఖపట్నం వాసులు, దానికి నేను గర్వపడుతున్నా. అందుకని ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మూడో శనివారం, ఆ కార్యక్రమాన్ని కూడా సింక్రనైజ్ చేసుకున్నాను. దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల మూడో శనివారం నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం. మీరు ఒకసారి చూస్తే 145 లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా కూడా రోడ్ల మీద వేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేశాం. 15,970 గ్రామాలకు ఓడిఏ ప్లస్ ని ఒక మోడల్ స్టేటస్ సాధించాం. మనం అంతా కూడా వేస్ట్ ని వేస్ట్ గా చూడడం కాకుండా సంపదకు సృష్టించాలని ముందుకు పోతున్నాం. దీనికోసం సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అందరికంటే మంచి ప్రజలుండే నగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర, దీనికి నేను గర్వపడుతున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రం అంతా కూడా అందరిలో రావాలి. నేను ఆ రోజు మీరు చూస్తే ఏదైతే ఉదువుదులో పనిచేసి కష్టపడితే తర్వాత జరిగిన ఎన్నికలు అన్ని ఎన్నికల్లో మీరు గెలిపించారంటే అది మీ యొక్క మంచితనం. ఇలాంటి కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మీ అందరిలో ఒక ఆలోచన రావాలి, విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఈ నగరాన్ని పరిశుభ్రంగా పెట్టాల్సిన అవసరం ఉంది, పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క నేను తిరుపతికి నిన్నే పోయి వచ్చాను బ్రహ్మోత్సవాలకి. అక్కడ చూసి 89.4% పచ్చదనం ఉంది. దేశంలో ఎక్కడా విధంగా ఉండదు. అదేవిధంగా విశాఖపట్నం కూడా ఎక్కడ చూసినా పచ్చదనంతో ఏమాత్రం పొల్యూషన్ లేకుండా ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇల్లు మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి, మీరు పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలి. నెట్ జీరో కాన్సెప్ట్ కూడా మీరు ఫాలో కావాలి. మీ ఇంటి మీదనే సోలార్ ప్యానల్స్ పెట్టుకుని మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే కరెంటు కొనే పని లేదు, కరెంటు బిల్లు రాదు. పేదవాళ్ళందరికీ ఓటు హామీ ఇస్తున్నా, మొన్నే నిర్ణయం తీసుకున్నాను 3-4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చాను. మీరు సిలిండర్ కొన్న తర్వాత ఉచితంగా నేను డబ్బులు మీ అకౌంట్లో వేశాను. ఇప్పుడు ఆ విధంగా కాకుండా 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేన ఒక సిలిండర్ కాస్ట్ మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాం, మేము తీసుకుంటాం. మీరు చేయాల్సింది మీ ఇంటి పైన కరెంటు తయారు చేసుకుని వీలుంటే ఆ సోలార్తో వచ్చే కరెంటు మీరు వాడుకోగలిగితే వంటకు కూడా వాడుకుంటే ఈ డబ్బులు మిగులుతుంది. ఒకవేళ అప్పటికి వీలు కాకపోతే పైప్ లైన్తో గ్యాస్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నేను ఒకటే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నాను, మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసుకోవాలి, కిచెన్ గార్డెన్లో పెట్టుకోవాలి, మీ ఇంట్లో పండిన కూరగాయలు మీరు తినే పరిస్థితి రావాలి, మీ ఇంట్లో ఉత్పత్తి చేసే కరెంటే మీరు వాడే పరిస్థితి రావాలి, మీ ఇంటి పరిసరాల్లో వర్షాలు పడితే ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సంవత్సరం మనం

0: చూస్తున్నాం, చాలా ప్రమాదం వచ్చింది. ఎల్నినో, ఎక్కడా వర్షాలు పడడం లేదు. మన రాష్ట్రానికే కాదు, ప్రపంచానికంతా ఈ సమస్య వచ్చింది. దీనికి కారణం ఎన్విరాన్మెంట్ దెబ్బతినడమే. మనందరం కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా వాతావరణాన్ని పరిరక్షించుకోలేకపోయాం. మొన్నే మీరు చూశారు నేపాల్లో ఎంత భయంకరంగా వరదలు వచ్చాయో మీరు చూశారు. అదే మరి హిమాలయాల్లో కూడా ఐస్ కూడా కరిగిపోయే పరిస్థితి వస్తా ఉంది. దక్షిణ భారతదేశంలో వర్షాలు పడని పరిస్థితి నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. 50% వర్షపాతం తక్కువ పడింది మొట్టమొదటిసారి. అప్పటికీ ముందు జాగ్రత్తగా ఆలోచించాం. నేను ఈరోజు ఆలోచించడం కాదు, నేను రెండవసారి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 నుంచి ఆలోచించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. దాని పర్యవసానమే ఈ సంవత్సరం కరువు సంవత్సరం అనకాపల్లికి వచ్చాయి. అనకాపల్లి నుంచి ఇప్పుడు విశాఖపట్నానికి వస్తున్నాయి. ఈరోజే నేను మీ త్రాగునీటి సమస్య పైన చర్చ కూడా చేశాను. బస్సు దిగంగానే సాగునీటి ప్రాజెక్టుల అధికారులు, మంత్రి, ఇక్కడ మున్సిపల్ శాఖ అధికారులు, ఇక్కడ జిల్లా పాలనా యంత్రాంగం, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో అందరితో ఒక సమావేశం పెట్టుకొని చర్చించాను. రాబోయే ఈ సంవత్సరం కూడా కొన్ని నీళ్లు వస్తాయి, కానీ అక్కడి నుంచి నీళ్లు వచ్చేది ఇక్కడి నుంచి పైప్ లైన్లకు కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరం నీళ్లు తేవడం కష్టం కాదు. ప్రతి ప్రాంతానికి, ప్రతి ఇంటికి చేర్చడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా ఒకటి హామీ ఇస్తున్న విశాఖపట్నానికి అన్ని ఉన్నాయి. నీరు ఒకటి కొద్దిగా సమస్య ఉంది. ఆ నీరు తెచ్చే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా.
1: శనివారం నాడు ఎంతో ఉత్సాహంగా సాగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలించారు. పెదజాలారపేటలో ఓషియన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. చేపల వేట సమయంలో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతో లభించే ప్రోత్సాహంతో తమకు అదనపు ఆదాయం వస్తుందని మత్స్యకారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్ర ఉపరితలంలో సేకరించే వ్యర్థాలను డిజిటల్ తూకం వేసే విధానాన్ని సీఎం పరిశీలించారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ ద్వారా లభించే ప్రోత్సాహకాన్ని మత్స్యకారులకు ముఖ్యమంత్రి అందజేశారు. సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు పాత వలలో తొలగిస్తున్న విధానాన్ని స్క్యూబా డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 100,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. మ్యాన్ హోల్ మురుకు కాలువల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సివరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో ముఖ్యమంత్రి పరిశీలించారు. జీవీఎంసీ సాగర్ స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్ లక్ష్యాలపై బ్లూంబర్గ్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించారు. సాగర తీరంలో మురి మిక్సర్ విక్రయించే మహిళ జీవనోపాధి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె విక్రయించే మురి మిక్సర్ను ముఖ్యమంత్రి ఆస్వాదించారు. మురి మిక్సర్ విక్రయించే మహిళ ఒంటరి మహిళ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆమెకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 3వ శనివారం సాగర తీరం వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
2: మీరింతవరకు విశాఖలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ

ఎస్ మరి 9 o'clock 9:50 ఎలా అయింది అనగానే మీకు మీ మొబైల్స్ నుంచి చకచక మెసేజ్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. అది అనగానే మీ అందరికీ తెలిసిందే కదా, జస్ట్ మీకు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి, మీకు నచ్చిన పాటని వింటూ ఎంజాయ్ చేయండి అనే కాన్సెప్ట్ ఉన్న బ్యూటిఫుల్ ప్రోగ్రామే పాటల పల్లకి. మరి పాటల పల్లకిలో మీకు నచ్చిన పాట కావాలి అని అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించడమే. మరి మీ అందరి కోసం మొదటిగా RX100 చిత్రం నుంచి చైతన్య బాబ్లాజ్ బృందం ఆలపించినటువంటి గీతం.

మీరు వింటున్నారు పాటల పల్లకి. మరి పాటల పల్లకిలో నెక్స్ట్ మీ అందరి కోసం సతీష్ గారు అడుగుతూ ఉన్నారండి చోడవరం ఏరియా నుంచి. నెక్స్ట్ పవిత్ర ప్రేమ చిత్రం నుంచి ఒక పాట మా కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. మరి కోటి బృందం ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

0: వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతూ ఉండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో, భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్

0: हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है। भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए।
1: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కిషౌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా వెల్లడించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: पुराना जो कैप था वो सितंबर 2014 में एस्टैब्लिश हुआ था. तब से अब तक एवरेज जो सैलरी है वो काफी बढ़ी है, कॉस्ट ऑफ लिविंग बढ़ी है. आज एक रेगुलर सैलरीड एम्प्लॉय की एवरेज इनकम करीब करीब 23,000 रुपए पर मंथ है, जो कि पहले से करीब 2.5 गुना ज्यादा बढ़ी है. भारत सरकार का इस पे एस्टिमेटेड गवर्नमेंट एक्सपेंडिचर रहेगा अबाउट 11,339 करोड़ रुपीज एवरी ईयर.
1: हिंदी दिनोत्सव संदर्भंगा కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషతోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని సూచిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని, పౌరులను ఆయన కోరుతూ అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
2: చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడేవారిని ఉగ్రవాదమే ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాలుపంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
1: గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో మంగళవారం జరిగిన 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, వనరుల పరిరక్షణ వంటి ప్రాచీన విధానాలను ఆధునిక విధానాలుగా మార్చుకుంటోందని భూపేందర్ యాదవ్ తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత ఐరోపా సమైక్య సంయుక్త ఫ్రేమ్వర్క్ మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దికి దోహదపడుతున్నాయని ఆయన తెలుపుతూ,
4: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
2: తెలంగాణలోని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ ప్రగతిలో విత్తనాలది కీలక పాత్ర, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

0: ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
1: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పద్దతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేన్ల వారిని 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక మంగళవారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజులు అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
0: తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణకు, అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం తెలిపారు. మిస్టీ పథకం కింద గుజరాత్లోని కచ్ ప్రాంతంలో 27,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి నిర్దేశించిన 29,000 హెక్టార్ల లక్ష్యంలో ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. తీర ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మడ అడవుల జాతులను అభివృద్ది చేసేందుకు జఖావ్లో ఏర్పాటు చేసిన సైన్స్ నర్సరీని మంత్రి భూపేంద్ర యాదవ్ తన బృందంతో కలిసి సందర్శించారు. స్థానిక తీర ప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: కర్ణాటకకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు అనంత నాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి అనంత నాగ్ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లోనూ అనంత నాగ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా ఆయన భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురువారం నిర్వహించిన వారణాసి వాద్ నగర్ సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
0: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

0: ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వ్యవసాయ రంగంలో మూడు కీలక అంశాలని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ యంత్రాభ్యాసం, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ అత్యవసర రంగంగానే ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल सब्जी अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्य खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
2: హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని చెప్పారు. సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, రూపకల్పన, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఎల్ మురుగన్ పేర్కొన్నారు.
0: కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని గురు, శుక్ర, శని వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్, కృష్ణాజిల్లా వర్లగొంది దిప్ప బీచ్, ప్రకాశం జిల్లా మడనూరు పెద్దపట్టవపాలెం తీర ప్రాంతం, కాకినాడ, బాబట్ల బీచ్లలో జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం అధికారులు, విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. సాగర తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు, విద్యార్థుల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఇన్కాయిస్ అధికారులు తెలియజేశారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు పాటలు పల్లకి కార్యక్రమాన్ని. మరి పాటలు పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. మనకి లక్ష్మీ గారు ఎంవీపీ కాలనీ అడుగుతూ ఉన్నారు, పెదరాయుడు చిత్రం నుంచి భావన నువ్వే భావన నేనే అనే పాట మా కోసం ప్లే చేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం ఆ పాట ఫ్రీజ్ అయిపోయి ఉండిపోయిందండి. ఈరోజు 10:35 ఆప్కి మన్పసంద్ అంటూ కె చందన గారి ప్రోగ్రాం వింటారు హిందీ ఫిల్మ్ సాంగ్స్ లిజినెస్ రిక్వెస్ట్ మీదకు. మీరు ఆ టైంలో మీ ఏదైనా రిక్వెస్ట్ కావాలి, పాటలు రిక్వెస్ట్ చేయాలి అని అనుకుంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. 11:00 నుండి 12:00 వరకు పోస్ట్ బాక్స్ 111 వింటారు. మరి మీ అందరి కోసం పెదరాయుడు చిత్రం నుంచి ఈ పాట. నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ మీదే అవ్వాలి అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్, చిన్న ఎస్ఎంఎస్ పంపించండి 6304767436కి.

ఎస్, మరి మీరు వింటున్నారు కదా పాటలు పల్లకి కార్యక్రమాన్ని. పాటలు పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ మీదే ఇవ్వాలంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. అలాగే ప్రతి మంగళవారం కూడా మీకు నచ్చిన పాటని ఉత్తరాల ద్వారా కూడా కోరి వినవచ్చు. దానికోసం మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ అంటే మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలో ఉంది, మీ పేరు, మీ ప్రాంతంతో సైతం ఇవంతా ఇన్ఫర్మేషన్ని ఒక ఉత్తరం పైన రాసి మా చిరునామాకు పంపించండి. పాటలు పల్లకి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సిరిపురం ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకు పంపించగలిగితే ప్రతి మంగళవారం కూడా మీ పాటలు ప్లే చేయడానికి మేము రెడీగానే ఉన్నాం. మా తరకు విన్నపాలు ఏంటంటే కొంచెం కొత్తదనం ఉండే పాటలు కోరుకుంటారు అని చెప్పి. నెక్స్ట్ మీ అందరి కోసం నిన్ను కోరే చిత్రం నుంచి ఓ పాట వినిపించండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు నగేష్ గారు, అడుగుతూ ఉన్నారు అనంతగిరి అరుకు నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం నాని నటించినటువంటి అరుణ్ గోపన్న పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: బ్యాకప్.
1: ఎస్, మరి నెక్స్ట్ రిక్వెస్ట్ అడుగుతూ ఉన్నారు వెంకట అప్పారావు గారు. రాఘవ్ అండ్ కీర్తన అడుగుతూ ఉన్నారు. అనకాపల్లి ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. సఖీ చిత్రం నుంచి మా కోసం హుషారాయణ పాటను వినిపించండి అని అడుగుతున్నారు. మరి మీకోసం ఏఆర్ రహమాన్ బృందం ఆల్పించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

0: పతంజలి. మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజిలు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

సోనియా, లక్ష్మీవర్మ, లడ్డుబాబు, మూసాపేట్, నరేష్ గ్రామ్ సే సభీ లోగో కే లియే ఏ గానా మేనే ప్లే కర్ దియా హై. అగ్లే గానే కి రిక్వెస్ట్ ఆయీ హై, నమస్తే జీ రామ్ తేరీ గంగా మైలీ, ఏ మూవీ సే కోయి గానా ప్లే కీజియే. కొండల్ రావ్, సాయినా, హెచ్బి కాలనీ, విశాఖపట్నం సే, జరూర్ ఏ గానా ప్లే కరుంగి. సునియే ఆప్ సబ్ కే లియే భీ ఏ గానా సున్ కే ఆనంద్ లీజియే. సున్ సాయిబా సున్.

अरे तो लो भैया, हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल।

0: ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించగలటం, నాలుగించు, ఆనందించు, అందరికీ పంచు. మధుమంజరి తెలుగు సినిమా గీతాలు వింటారు. అందుకంటే ముందు ఓ చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
5: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
6: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

0: సజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: మధుమంజరిలో తదుపరి గీతం గరానా బులోడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతానికి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ గీతం మీకోసం.

0: 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధర

0: మేరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీ కండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: America తో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంట్ కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి

ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శ వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం

శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి 12:40 మొదటిగా శ్రీమతి చిక్కాల వలస శ్రీదేవి మోహన్ పాడిన భక్తి సంగీతం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా సావిరహే తవదిన శ్రీ జయదేవుని అష్టపది వింటారు.

మీరింతవరకు శ్రీమతి చిక్కాల వలస శ్రీదేవి మోహన్ పాడిన భక్తిగీతలు విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz ఎఫ్ఎం రెయిన్బో. ఇదో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు.

0: అరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకోయ్? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చే ఇవ్వబడిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

మీరు విన్న గీతం ఒకరాధా ఇద్దరు కృష్ణుల చిత్రం నుండి. తదుపరి గీతం దొంగ పోలీస్ చిత్రం నుండి, బాపి లహరి సంగీత సారథ్యంలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వే స్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరుచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ

0: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని గానీ తాగునీటి గానీ ఇతర ఎన్వైరన్మెంట్ దృష్టిలో గానీ వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామికి అనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
1: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ది ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ది ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేసుల్లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్ని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నులు 6,500 టన్నులు ఈ ప్లాంట్ కెళ్ళి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేటర్ ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీస్ నుంచి చిత్తడికి వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళా మరొక 400 టన్ను
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఉద్యమశీలతా హర్ భారతీయ కే సహజ బనానే ముద్రా యోజన కి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీ బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనానే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిఛడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా వర్గ్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజన కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపే రుణ కే తౌర్ పర్ దియే గయే హై. 19 లాఖ్ కరోడ్ రూపే.
1: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Old in the final against Sri Lanka.
1: जी हाँ, बताते हुए बहुत खुशी हो रही है कि दिन जो है वो महिलाओं की शानदार परफॉर्मेंस के साथ जारी है. जी हाँ, बैडमिंटन कोर्ट पर भी दबदबा लगातार महिलाओं की टीम का यहाँ पर देखने को मिल रहा है. विमेन्स टीम के पहले मुकाबले में भारत ने 3-0 से जीत हासिल करके अपने आप को टीम इवेंट में यहाँ पर जीत के साथ एक स्टार्ट दे दिया है. मैं आपको बता दूं कि इस टीम इवेंट में 5 मैच खेले जाते हैं जिनमें से 3 में जीत अर्जित करनी होती है. मुकाबला जीतने के लिए भारत को पीवी सिंधु ने ताबड़तोड़ शुरुआत दिलवाई. मैच में दबदबा दिखाते हुए यहां पर दोनों ही उनके युवा शटलर उन्नति हुड्डा और तन्वी शर्मा ने भी अपना अपना मुकाबला जीत ही लिया. इसी के साथ ये टीम यहां पर क्वार्टर फाइनल में पहुंच गई है, अब जहां टीम के सामने होगा जापान.
0: राइट, इन टू द क्वार्टर फाइनल्स. द सेम रूल्स आर फॉलोड इन टेबल टेनिस एज वेल इन द टीम इवेंट वेयर इन एवरी टाई और एवरी फिक्स्चर 5 मैचेस आर प्लेड एंड द इंडियन विमेन्स टीम स्टार्टेड ऑफ ऑन अ विनिंग नोट अर्लियर दिस मॉर्निंग बाय डिफीटिंग इंडोनेशिया 3-0. द मेन्स टीम रिपीटेड दैट एंड दे ऑल्सो डिफीटेड इंडोनेशिया बाय 3-0. हाउएवर नाउ द विमेन्स टीम इज प्लेइंग इट्स सेकेंड टाई वेयर सिंगापुर इज गिविंग देम a little bit of a run for their money. And despite that, Team India is still in the lead. Yashaswini Ghorpade has won her first match and currently Srija Akula is in a tussle with Ming Loy of Singapore. Currently, the match is tied at 2-2. We are going into the next set. So it will be a fascinating watch in table tennis.
1: कहानी खत्म नहीं होती है. अब से थोड़ी देर बाद तैराकी में हमारे पुरुषों की बैकस्ट्रोक स्पर्धा में भारतीय तैराक ऋषभ दास फाइनल में अपनी चुनौती पेश करेंगे. सो लेट्स होप फॉर इंडिया.
0: राइट, सो वी विल होप दैट अनदर मेडलिस्ट कंफर्म्ड इन स्विमिंग. वी विल बी बैक विद अनदर अपडेट एट 2:30 PM एंड होपफुली वी विल हैव द न्यूज ऑफ अनदर मेडल.
2: एशियन गेम्स 2026 आईची नगोया.
3: కృష్ణా తీరాన వెలిసి,
4: పల్నాటి సీమలో మెరిసి,
3: గోదావరి ఒడ్డున విరిసి,
4: విశాఖ తీరాన చేరి,
3: అంచెలంచెలుగా ఎదిగి,
4: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
3: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచి ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
5: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: ఈ రోజు నాకు కాస్త తోడుగా సాయంత్రం వరకు ఉండమని ముందే చెప్పాను కదా. మనవరాలికి అయితే ఫోన్ చేసి చెప్పండి, నేను మనిషిని పంపిస్తా మందులు ఇచ్చి రమ్మని. నేను ఒక్కదాన్ని ఇదంతా ఎలా చక్కబెట్టగలను. కాస్త వడ్డన అయ్యే వరకు ఉండండి ప్లీజ్ అన్నాను ఆవిడ చేయి పుచ్చుకుని. తత్తర పడిపోయింది ఆవిడ. లేదమ్మా, మరెప్పుడైనా ఉంటాను, ఈ రోజుకి మాత్రం వదిలేయండి అంది లో గొంతుకుతో. ఆవిడ నాతో మాట్లాడుతుందే కానీ ఆమె చూపంతా ఆ పుస్తకం పైనే ఉంది. ఆ కళ్ళలో ఏదో కలవరపాటు. ఆమె చెయ్యి వదలకుండానే, మీకు అమ్మగారు తెలుసు కదూ, వారిని ఫోటో చూసి మీకు ఎందుకు అంత కలవరం కలిగింది? నా దగ్గరకు రాకముందు వారి దగ్గర పనిచేశారా? మౌనం. ఏదో ఉంది, నాకు చెప్పడం లేదు. ఇదివరకు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఆవిడేమిటో ఇన్నాళ్ళలో తెలిసినా కావాలనే ఆమెని మాట్లాడించాలని. వారి ఇంట్లో ఏదైనా చేయకూడని పనిచేశారా? అది ఇప్పుడు బయటపడుతుందని భయపడుతున్నారు కదూ, కటువుగా అన్నాను. దెబ్బతిన్న పుల్లిలా చూసి నా చెయ్యి విడిపించుకుంది. కళ్ళలోకి నీళ్లు పొంగుకొచ్చాయి. ఏదో అనాలని నోరు తెరిచింది కానీ నా కళ్ళలోకి చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోబోయింది. గబగబా ఆమె

చేతికి అడ్డు వచ్చి, "నిజం చెప్పండి" గట్టిగా నిలదీశాను. అతిథులు వచ్చే వేళ అయింది. "వెళ్ళనిండమ్మా, మీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇక్కడ ఉంటే

చూస్తే వచ్చే ఇబ్బంది ఏమిటో చెప్పి తీరాలి మీరు. మీ కూతురికైతే చెప్పరా? నిష్ఠూరంగా అన్నాను. ఎంత మాట అమ్మ, చెబుతాను. ఆ అమ్మర్ నా కొడుకు. అవునా? మరి మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాను. ఎన్నో కథల్ని చదివినప్పటికీ నాకు కొత్తగానే అనిపించింది. పెద్దగా నిట్టూర్చి గోడకు జారబడి కూర్చుంది వసంత గారు. గొప్ప కథేం కాదమ్మా, ఎన్నోసార్లు ఎంతోమందికే జరిగిందే. మా వాడు 5వ తరగతిలో ఉండగా మా ఆయన సైకిల్ షాప్ పెట్టారు. వాడు చదువులో బంగారం. నేను పూలు అమ్మి ఆయన సైకిల్ రిపేర్ చేసి వాడిని చదివించాం. ఎంఏ పిహెచ్డి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. మా కళ్ళలో వెలుగు నింపాడు. కానీ అమ్మ, నాకు ఒక కూతురు పుట్టుకతోనే నడవలేదు. దాని పేరు మల్లి, మల్లె పువ్వు లాంటి పిల్ల. దానికోసం మేము పడని కష్టం లేదు. ఆయన ఉండగానే సహృదయంతో ముందుకు వచ్చిన ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేశాము. అల్లుడు దేవుడు. మీ అమ్మాయిని నా గుండెలో పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళకో పిల్ల పుట్టింది. సంవత్సరం తిరగకుండానే ఆ దేవుడు లారీ కింద పడి పోయాడమ్మా. ఆ దెబ్బతో మా ఆయన మంచం పట్టారు. అప్పుడు అమ్మరికి ఉత్తరం రాసాం, నానా చెల్లి బాధ్యత నువ్వే తీసుకోవాలి అని. వాడు భార్యతో వచ్చాడు. నానా, నాకు కాలేజీలో క్వార్టర్స్ ఇచ్చారు, మీరు అమ్మ వచ్చేయండి అన్నాడు. మా ఆయన అడిగారు, మరి మళ్ళీ మనవరాలు? వాడు తలదించుకున్నాడు. వాడి భార్య అంది, మామీగారు పసిపిల్లని తీసుకెళ్దాం. కానీ వదినని వాడు భార్య నోరు నొక్కేశాడు. నా జీతం సరిపోదు నానా, నాకింకా ప్రమోషన్లు రావాలి, పుస్తకాలు రాయాలి. ఇప్పుడు 1000 బరువు నేను మోయలేను. మా ఆయన లేచి వాడి కాలు పట్టుకున్నారమ్మా. నాయన, నువ్వు వద్దు, నీ సంపాదన వద్దు, ఈ పసిగుడ్డుని ఒక్కదాన్ని సాకు, మేము ఎలాగోలాగా బ్రతుకుతాం అన్నారు. వాడేమన్నాడో తెలుసా అమ్మా? అనాథాశ్రమంలో చేర్చండి, ప్రభుత్వం చూసుకుంటుంది అన్నాడు. ఆ మాటలకి ఆయన గుండె ఆగిపోయిందమ్మా. శవం ఇంట్లో ఉండగానే వాడు వెళ్ళిపోయాడు. తల కొరివి పెట్టి చేతులెత్తి నమస్కరించిన నిస్సహాయ కోడల్ని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. నేను, నడవలేని నా మళ్ళీ, 7 ఏళ్ల పాప, ముగ్గురం శవం పక్కన మిగిలం. 13వ రోజు కార్యం అయ్యాక మళ్ళీ చెయ్యి పట్టుకున్నా. బిడ్డ, నీ అన్న కాగితాల మీద అమ్మ కవితలు రాస్తాడు. మనం కడుపు నింపుకోవడానికి కాగితపు పూలు చేద్దామన్నా పట్నం వచ్చేసాం. మళ్ళీ పేపర్తో నగలు చేస్తుంది. మీకు కూడా తెలుసు కదా, నేను మీ ఇంట్లో వంట. మనవరాలు ఇప్పుడు 8వ తరగతి. నానమ్మా, నేను కలెక్టర్ అవుతా, నిన్ను అమ్మని విమానంలో తిప్తా అంటుంది. ఇంతేనమ్మా నా కథ. ఇది నా కొడుకుని చిన్నబుచ్చుకోవడానికి చెప్పలేదు. నా కొడుకు ఈనాడు ఈ స్థితికి వచ్చినందుకు గర్విస్తున్నాను. కానీ నా కోడలు నన్ను ఈ స్థితిలో చూసి తట్టుకోలేదు. తనకి తెలియని చోటుకు వచ్చి ఉండాలని ఇక్కడికి వచ్చాము. లేదంటే మా కోసం వస్తూ తన కాపురంలో కలతలు తెచ్చుకుంటుంది. అందుకే వెళ్ళిపోతాను అన్నానమ్మా. అంతే, వెళ్ళి వస్తానమ్మా అంటూ గబగబా పెరటివైపు అడుగులు వేసింది. ఆ మాతృమూర్తిని చూస్తూ వెనుక నుండి చేతులు జోడించి అలా ఉండిపోయాను. సరిగ్గా 12:00 నేను అభిమానించిన రచయిత రానే వచ్చారు. లోపల జరుగుతున్న సంఘర్షణలన్నీ అణిచిపెట్టి అతిథి మర్యాదలు చేశాను. వినీలా గారు, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అమ్మ, పుస్తకం మీకు నచ్చిందా? నా తల్లి గురించి రాశాను. చిన్నప్పుడే పోయింది పాపం. తల్లి ప్రేమ తెలియకుండానే పెరిగాను. అందుకే ప్రతి స్త్రీలోనూ అమ్మని చూస్తాను అన్నారు అమరు గారు కాఫీ తాగుతూ. వంటింట్లో గ్లాస్ పడి పగిలిన సౌండ్. అందరూ అటు చూశారు. ఎవరండి అటు? అడిగింది అమరు గారి భార్య కంగారుగా. హఠాత్తుగా మూగగా మారిపోయిన నన్ను చూసి ఏదో అర్థమైనట్లు మా వారు నా తరపున అమరు గారితో చలాకీగా సంభాషణ సాగించారు. ఆయన కవిత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. మీరు రాసిన వృద్ధ

0: వృద్ధాశ్రమంలో అమ్మలు, అనాథాశ్రమంలో పిల్లలు, ఈ సమాజానికి పట్టిన చీడ అనే కవిత అద్భుతం సార్ అన్నారు మా వారు. అమ్మారి గారి ముఖం దైదీప్యమానంగా వెలిగిపోయింది. వారి శ్రీమతి మాత్రం నిర్లిప్తంగా కూర్చుంది. భోజనాలు అయ్యాక చివరిగా అమరు దంపతులను సత్కరించి అమరి గారి చేతుల్లో ఆయన కవిత్వ పుస్తకం అమ్మను ఉంచి, మీ ఉత్తమ కవిత్వాన్ని ఉంచడానికి నా గ్రంథాలయం చాలా ఇరుకు, కాగితాల మీద కాదు, కన్నీళ్లలో అమ్మని చూడండి, మీ అమ్మ బ్రతికే ఉంది మా వంటింట్లో. 56 ఏళ్ల వయసులో ఇతరుల ఇళ్లలో వంట చేస్తూ కూతురిని మనవరాల్ని బ్రతికిస్తోంది. మీ అమ్మ పేరు వసంత, మీ చెల్లి పేరు మల్లి, మీ మేనకోడలి పేరు చైత్ర, వెళ్ళి మీ అమ్మను అడగండి అంటూ సాగనంపుతున్న నా వంక షాక్తో అయోమయంగా చూస్తూ చేతిలో పుస్తకం జారవిడుస్తూ ఉత్తమ రచయిత అమర్ బయటికి నడిచాడు.
1: ఇంతవరకు శ్రీమతి సత్యవరపు దేవి గారి మేడి పండు కథానికి విన్నారు. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: a winning note by defeating Indonesia. However, in their second tie, Singapore is giving the Indian women's team a run for their money. In each tie, there are 5 matches played and you have to win 3 of them in order to win the tie and take the points out of it. In the first match in this particular tie against Singapore, Yashaswini Ghorpade got India off to a good start. However, after that, Shrija Akula has lost her match and Dia Chitale has also lost her match. So now in the remaining 2 matches, India need to make it or break it, otherwise they will lose this fixture. On the other hand, in the badminton court, there was not much of competition. India secured a comfortable victory against Kazakhstan, riding on good performances from Unnati Hooda, Tanvi Sharma and PV Sindhu. And based on that, now they are into the quarterfinals where they will be facing Japan.
1: बात करते हैं वुशु की, जिसमें अब से कुछ देर बाद भारत के 2 खिलाड़ी अपनी अपनी चुनौती पेश करेंगे। 52 किलोग्राम में अपर्णा सांडा इवेंट में ईरान की सोगंद सिंह काई चेतन से भिड़ेंगी, वहीं पुरुष 75 किलो में विक्रांत बालियान का मुकाबला ईरान के सोहेल मौसवी से होगा। ये भी सांडा इवेंट का ही मैच है। सांडा इवेंट सांशो की कहा जाता है वुशु मार्शल आर्ट का फुल कॉन्टैक्ट कॉम्पिटिशन है, जिसे फाइटिंग इवेंट माना जाता है। वुशु की उत्पत्ति चीन से हुई है। ये चीनी मार्शल आर्ट है जिसे दुनिया भर में कुंग फू के नाम से भी जाना जाता है।
0: सो वी विल कीप आवर आईज ऑन दैट एंड वी विल गिव यू द अपडेट एज सून एज पॉसिबल एज एंड व्हेन इंडिया विन द मेडल्स। फॉर नाउ दिस इज दर्पण एंड कविता साइनिंग ऑफ विद द मैसेज दैट वी विल मीट अगेन एट 3:30 PM विद द लाइव अपडेट्स फ्रॉम द 20th एशियन गेम्स।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మీరు ఇంతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల యొక్క 2026లో జరుగుతున్నటువంటి గంటవారీ అప్డేట్స్ విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 సార్లు 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. బాలభారతి పిల్లల కార్యక్రమం వింటారు.

0: నేటి కార్యక్రమంలో చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే అష్టావధానం.
1: అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే నిర్వహించు అవధాన కార్యక్రమం. అవధాని జి మోక్షశ్రీ, సంధానకర్త కె లావణ్యశ్రీ, దత్తపతి పుచ్చకులు, కె తులసీ భువనేశ్వరి, సమస్యా పుచ్చకులు, ఈ వైష్ణవి, నిషిద్ధాక్షరి పుచ్చకులు, బి పార్ణిక ఆరోహి, వర్ణనా పృచ్ఛకులు, బి ఉషశ్రీ, పురాణ పఠనం, ఈ చర్విత, ఆశువు పృచ్ఛకులు, ఎం పద్మ, వ్యస్తాక్షర పృచ్ఛకులు, కె అనుష్క, అప్రస్తుతం, వి జోష్యశ్రీ. సభాయ నమః. భారతీయ కళా ప్రక్రియల్లో కేవలం ఆంధ్రులకే సొంతమైన అవధాన కళ అనేది ఒక విశిష్టమైన అంశం. అపారమైన జ్ఞాన సంపత్తి, కళామతల్లి ఆశీస్సులు ఉంటే తప్ప అవధానం ఎవరికీ సాధ్యం కాదు. అవధానం అంటే ఏకాగ్రత. అష్టావధానము అంటే ఒకేసారి 8 అంశాల మీద బుద్ధి నిలిపి అంతరాయాలను ఎదుర్కొంటూ పద్య రూపంలో సమాధానం చెప్పడం, మరలా ధారణ చేయడం. ప్రత్యక్షులంతా సంధించిన ప్రశ్నలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదం చొప్పున పద్య రూపంలో సమాధానం చెప్పాలి. ఇలా 4 ఆవృత్తములలో 4 పాదాలతో వచ్చిన పద్యం, ఎవరు అడిగిన ప్రశ్నకు వారికి సమాధానం ఉండాలి. అంతరాయం కలిగించిన వారిని ఎదుర్కోవాలి. ఇలా 8 చెబితే అష్టావధానం, 100 చెబితే శతావధానం, 1000 చెబితే సహస్రావధానం. ఈ అవధానం పంచసహస్రావధానంగా ప్రపంచమంతటా విస్తరించి తెలుగువారి కీర్తి దశ దిశలా చాటుతుంది. ఇది ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో

ప్రారంభమైంది. తిరుపతి వెంకట కవుల కాలంలో ఆంధ్రదేశాన్ని ఉర్రూత లూగించింది. ప్రస్తుత కాలంలో గొప్ప ప్రాచుర్యంలో ఉంది. ఏ భాషలో కూడా లేనిది తెలుగువారికి ఒక్కరికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియను ప్రారంభిద్దామా మరి? ముందుగా అవధాని గారు ప్రార్థన చేస్తారు.

0: పద్మములకు నిండు ప్రణతులిడుదు.
1: ఆహా, అవధాని గారు చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రాశ్నికులు మీ ప్రశ్నలు సంధించవచ్చు. మొదటిగా దత్తపది గారు, మీ ప్రశ్న ఏమిటో చెప్పండి.
2: సభకు నమస్కారం. అవధాని గారు, నా ప్రశ్న, నేను దత్తము చేసే పదాలు ఏమిటంటే దోసే, పూరి, వడ, సాంబార్. ఈ విందు పదార్థాలే నా దత్త పదాలు. వీటితో శివపార్వతుల కళ్యాణం చేయండి.
1: ఆహా, కళ్యాణప్రదంగా నా అవధానం మొదలవుతుంది. మీకు ఒక పాదం చెబుతాను, రాసుకోండి.

0: దత్తపది గారు, మీ దోశ దోశడిగా మారి మీ పాదం వచ్చింది.
1: అవధాని గారు, చంద్రముఖి అరుంధతులు ఎవరండి?
2: నాటి పురాణాలలో వారు అతిలోక సౌందర్యవతులు, కానీ నేటి సినిమాలలో వారు దెయ్యాలు.
0: అవధాని గారు, చీటి తీసుకోండి.
2: మొదటి అక్షరం మా, మామిడిలో మా.
0: అప్రస్తుతం వారు వ్యస్తాక్షరి వారు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు సమస్య పృచ్ఛకులకు మరొక సమస్య చెప్పండి.
3: సభకు నమస్కారం. అవధాని గారు, నా సమస్య పాదం ఏమిటంటే, భార్యకు మీసముల్ మొలిచే బాపురే భర్తకు గర్భమయ్యడిన్. మరొక్కసారి నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. భార్యకు మీసముల్ మొలిచే బాపురే భర్తకు గర్భమయ్యడిన్.
0: అవధాని గారు, సమస్య జటిలంగానే ఉంది, చూసుకోండి.
2: సమస్య జటిలంగా ఉంటేనే అవధానికి విందు, శ్రోతులకు పసందు, రాసుకోండి. భార్య

0: మీసమే. చివరిలో సంధి విడదీసుకోవాలి. మీసము ప్లస్ ఏ మీసమే.
1: అవధాని గారు చీటీ తీసుకోండి.
0: 8వ అక్షరం మా, మరకలో మా.
1: అవధాని గారు కొమ్ములు తిరిగిన గురువు అని అంటుంటారు కదా, గురువులకు కొమ్ములుంటాయా?
0: ఉంటాయి. గాకొక్క కొమ్ము, రాకొక్క కొమ్ము, వాకొక్క కొమ్ము, ఆ కొమ్ములుండబట్టే గురువు అయ్యారు.
1: అవధాని గారు చీటీ.
0: 3వ అక్షరం లు, వెలుగులో లు.
1: నిషిద్ధాక్షరి గారు, ఇప్పుడు మీరు ప్రశ్నించండి.
2: సభకు నమస్కారం. అవధాని గారు, నేను పాదానికి కొన్ని అక్షరాలు నిషిద్ధం చేస్తాను. ప్రతి అక్షరం దగ్గర కూడా నిషిద్ధం చేస్తాను. అయినా మీరు సీతా కళ్యాణం చేయండి.
0: రాసుకో కందపద్యం చెప్తాను. నా మొదటి అక్షరం సి అన్నాను, సీమలో సి.
2: ఓహో, అయితే మీరు సీతా అంటారేమో, కాబట్టి తకారం నిషిద్ధం.
0: అయితే మా అన్నాను, మామయ్యలో మా.
2: మీ దారి తెలియలేదు, మరో అక్షరం చెప్పండి.
0: గా అన్నాను, గమనంలో గా.
2: అయితే మళ్ళీ తకారం నిషిద్ధం.
1: అవధాని గారు, సీతా కళ్యాణం కూడా మీకు సమస్య అవుతుంది.
0: సీతా కళ్యాణం నాకెందుకు సమస్య అవుతుంది? చేసుకున్న వారికి అవుతుంది. పెళ్లి చేసుకున్నాక సీత అడవికి వెళుతుంది, బంగారు లేడి కోరుతుంది, ఇలా ఎన్నో సమస్యలు. ఇప్పుడు మీరు తకారం నిషేధించారు కదా, మకారం వేసుకోండి. మమతలోని మా.
2: మరో అక్షరం కూడా వేసుకోండి.
0: అయితే రా వేసుకోండి.
2: రామ అంటారేమో, మకారం నిషిద్ధం.
0: అయితే జా వేశాను, జడలో జా.
2: అయితే మరో అక్షరం వేసుకోండి.
0: సు అక్షరం వేశాను, సువర్ణంలో సు.
2: అయితే యకారం నిషిద్ధం.
0: అయితే ధా వేసుకున్నాను, ధాన్యంలో దా. అయ్యా, మీరు నిషేధించగా నేను వేసుకున్న అక్షరాలతో కందపద్యంలో మొదటి పాదం అయింది. సీమాగమ రాజసుధా, సీమాగమ రాజసుధా.
1: అవధాని గారు చీటీ.
0: 2వ అక్షరం తే, తెల్లవారులో తే.
1: అవధాని గారు, సృష్టిలో లేనిది మాటల్లో వాడేదైనా ఉందా?
0: ఉంది, గాడిద గుడ్డు.
1: ఇప్పుడు వర్ణన ప్రేక్షకులు గారు, మీరు ప్రశ్నించండి.
3: సభకు నమస్కారం. అవధాని గారు, నా ప్రశ్న, కాలుష్యం నివారించాలి, పచ్చదనం పెంచాలి, పర్యావరణాన్ని రక్షించమని సందేశాత్మకంగా వర్ణించండి.
1: అవధాని గారు, పానకంలో పొడక అంటే ఏంటండి?
0: పానకం లాంటి పద్యం చెప్పబోయే ముందు పొడకలా అడ్డు తగిలావే, అదే మరి. వర్ణన గారు రాసుకోండి.
4: పాల్థిన్తో ప్రకృతి మైల పరచవద్దు, పాల్థిన్తో ప్రకృతి మైల పరచవద్దు.

0: గారు చీటి, 12వ అక్షరం డా, వడలోని డా.
1: అయ్యా, మీరు ఏదైనా పురాణ పఠనం చేస్తారా?
2: సభకు నమస్కారం. అయ్యా, అవధాని గారు, నా పద్యం వినండి.
3: సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేతబుంకు చే

0: పండేడున్. దీని భావం చెప్పండి అవధాని గారు.
1: భారతం పంచమ వేదం సర్వరస సమ్మేళనం ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు కౌరవులకు సంధికి తీర్చే ప్రయత్నంలో దుర్యోధనుడు వినని సందర్భంలో, తండ్రిగా మీరు చెబితే దుర్యోధనుడు వింటాడని, యుద్ధం ఆగుతుందని ధృతరాష్ట్రునితో అన్న మాటలివి. సత్యము ధర్మము పాపము చేత బొంకు చేత కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి, సత్యానికి శుభం కలిగించడానికి పూనుకుంటాడు. కానీ సమర్థులై ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తే వారికి ఖచ్చితంగా హానికరమవుతుందని శ్రీకృష్ణుడు అన్నాడు. ధృతరాష్ట్రుని నిర్లక్ష్యం వలనే అతని 100 మంది కుమారులు యుద్ధంలో పోయారు. ఈ పద్యం భారత సమగ్ర సారాంశం.
2: అవధాని గారు, మీ పురాణం బాగుంది, కానీ పుక్కటి పురాణం అంటే ఏమిటి?
1: పురాణం అంటే పూర్వం జరిగే కథలు. అవి కాకుండా రెండిళ్ల మధ్యనున్న పిట్టగోడ వ్యాసపీఠం చేసుకొని ఆడవాళ్ళు చెప్పుకునే పక్కపక్కింటి కథలే పుక్కిటి పురాణం. ఇవి ఎప్పటికీ పూర్తి కావు.
2: అవధాని గారు, చీటి
1: 6వ అక్షరం లీ, చెల్లిలో లీ.
2: ఆశువు గారు, చివరిగా మీరు ప్రశ్నించండి.
3: సభకు నమస్కారం. అవధాని గారు, నా ప్రశ్న ఏమిటంటే సెల్ ఫోన్ వల్ల కలుగు నష్టాలు వివరించండి.
2: అవధాని గారు, మీకు ఆశువులు ఎప్పుడు వస్తాయి, అశ్రువులు ఎప్పుడు వస్తాయి?
1: అవధానంలో ఆశువులు వస్తాయి, అది విజయవంతమైతే ఆనందాశ్రువులు వస్తాయి. సెల్ ఫోన్ వల్ల నష్టాలు రాసుకోండి.

0: కొనుము.
1: సెల్ ఫోన్లతో ఎక్కడెక్కడో ఉన్నవారితో ఆటలాడి డబ్బులన్నీ పోగొట్టుకుని చివరకు ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి కల్పించుకున్నారు. ఇది మానాలి, అందరూ తెలుసుకోవాలి. అవధాని గారు మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు మొదటి ఆవృత్తం పూర్తయింది, రెండవ ఆవృత్తం మొదలు పెడదాం. ఈ రెండవ ఆవృత్తంలో మొదటిగా దత్తపది పృచ్ఛకులకు మరొక పాదం చెప్పండి అవధాని గారు.
0: జడలో దోసెడు మల్లె పూలు తురిమిన్ సౌందర్యమొప్పారగా.
2: ఇది మొదటి పాదం. ఇప్పుడు రెండవ పాదం రాసుకోండి. నడయా

0: దత్తపది గారు, జాజీ పూరితిలో మీరు పూరి తీసుకోండి.
1: అయ్యా అవధాని గారు, అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి మనకు అవసరం ఉంటుంది?
2: మంచి ప్రశ్న. ఎన్ని లక్ష్మీలు మన దగ్గర నుండి పోయినా ధైర్యలక్ష్మి ఉంటే మళ్ళీ అన్నీ సంపాదించుకోవచ్చు, కాబట్టి ధైర్యలక్ష్మి అవసరం.
0: అవధాని గారు, చీటి.
2: 4వ అక్షరం గు, మెరుగులో గు.
0: బాగుంది. ఇప్పుడు సమస్యా పృచ్ఛకులకు మరొక పాదం చెప్పండి అవధాని గారు.
3: భార్యకు జన్యలోపమున పాపము మొల్చే మొగాన మీసము ఏ కార్యము చేయకుండా మితిగా

0: మితిగానక మ్రిక్కుచునుండుట చేత. మీకు రెండవ పాదము అయింది, రాసుకోండి.
1: అవధాని గారు, పాలాభిషేకం సంధి విడదీస్తారా?
0: పాలు ప్లస్ అభిషేకం, పాలభిషేకం ఉత్వసంధి అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి మాత్రం కాదు.
2: అవధాని గారు, చీటీ తీసుకోండి.
0: ఐదవ అక్షరం తా, తడకలో తా.
2: అవధాని గారు, నిషిద్ధాక్షరి గారితో ఒక ఆట మొదలు పెట్టండి.
0: మీకు వచ్చిన మొదటి పాదం సీమాగమ రాజసుధా, రెండవ పాదములో రామ అన్నాను, ఎందుకంటే ప్రాసాక్షరము నాదే కాబట్టి.
3: అయితే ఈ పాదంలో గాక్షరం చాక్షరం నిషిద్ధిస్తున్నాను, మీరు పాదమంతా చెప్పండి.
0: రామ జనక జాహృదయ మరాల మనోజ్ఞ. రెండు పాదాలు ఒకేసారి చెప్పుకుంటే

0: స్వప్న.
1: అవధాని గారు, వాస్తవానికి భ్రమకు తేడా ఏమిటి?
0: మాస్టర్లు పాఠాలు చెప్పడం వాస్తవం, విద్యార్థులు వింటున్నారనుకోవడం భ్రమ.
2: అవధాని గారు చీటి.
0: 9వ అక్షరం లే, పల్లెటూరులో లే.
3: ఇప్పుడు వర్ణన పృచ్ఛకులకు మరొక పాదం చెప్పండి అవధాని గారు.
0: రాసుకోండి.

0: నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. దీని భావం చెప్పండి అవధాని గారు.
1: పౌరాణిక విధానంలో అష్టాదశ పురాణాలు భగవాన్ శ్రీ బాదరాయణులు లోకానికి అందించారు. అందున భాగవతం తెలుగులో తేనెలొలికించిన బమ్మెర పోతనా మాత్యుల రససృష్టి. మీరు చెప్పినది గజేంద్ర మోక్షణం ఘట్టం. లక్ష్మీదేవితో వినోదిస్తున్న శ్రీ మహావిష్ణువుకు గజరాజ ఆర్తనాదం వినపడగానే అప్పటికే గోవిందుని చేతిలో లక్ష్మీదేవి పైట చెరుగు ఉంది. అది విడిచిపెట్టకుండానే బయలుదేరాడు. అప్పుడామె భర్త ఎక్కడకు ఎందుకు వెళ్తున్నాడో అడగాలని అడుగులు ముందుకు వేసేది. అడిగినా చెప్పరనే సందేహంతో త్రొట్టుపడుతూ ఆగుతూ అడుగులు కదిలించిందని తడబాటు లేకుండా వడివడిగా వృత్యానుప్రాసాలంకారముతో పోతనగారు చెప్పారు. స్వస్తి.
0: అవధాని గారు, నాడా దొరికిందని గుర్రం కొన్నాడట అన్న సామెత అర్థమేంటి?
1: కొత్త వెర్షన్లో చెబితే నీకు అర్థమవుతుంది. మౌస్ దొరికిందని కంప్యూటర్ కొన్నాడట, ఇది అర్థం చేసుకో.
2: అవధాని గారు, చీటి.
1: ఏడవ అక్షరం కీ, కిటికీలో కీ.
3: ఆశువు గారు, మీరు ప్రశ్నించండి.
4: అవధాని గారు, నా ప్రశ్న ప్రభుత్వ బడులు ప్రాముఖ్యత వివరించండి.

0: అందించు పథకాలు పాటి చేసి తెలివి పొందాలి బడి చేరి తెలుగు బాల.
1: ప్రభుత్వ బడుల నుండి ఎన్నో సదుపాయాలున్నా ఇంకా అందుకోలేకపోతున్నారని బాగా చెప్పారు అవధాన్ గారు. రెండవ ఆవృత్తం పూర్తయింది. దత్తపది గారు, మీరు మూడవ పాదం రాసుకోండి.

0: యా
1: అవధాని గారు, స్త్రీలను కార్యశుదాసి అన్నారు కదా, ఇప్పటి స్త్రీలు అలా ఉన్నారా?
0: అలా ఉండవసరము లేదు. ఇప్పటి స్త్రీలు కార్యాలు యేసుదాసి, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా.
2: అవధాని గారు, చీటి
0: 11వ అక్షరం దమ్, దండములో దమ్.
3: సమస్యకు 3వ పాదాన్ని ఇవ్వండి అవధాని గారు.
0: నిషిద్ధాక్షరి గారు, మీరు రాసుకోండి.
3: అవధాని గారు సమస్య చెప్పకుండా దాటివేశారు, తర్వాత పూర్తి చేస్తారనుకుంటా. నిషిద్ధాక్షరి గారు, మీరు నిషేధాలతో ఎదుర్కోండి.
4: అవధాని గారు, పప్ప బాబ్బ అను అక్షరాలు నిషిద్ధం, 3వ పాదం పూర్తి చేయండి.
0: కోమల కళ్యాణకరా, 3వ పాదం ఇది, కోమల కళ్యాణకరా.
1: అవధాని గారు, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, స్త్రీ లక్షణం ఏదైనా ఉందా?
0: ఉంది. ఆ ఉద్యోగం నుండి వచ్చే జీతం లాక్కోవడం.
2: అవధాని గారు, చీటి
0: 10వ అక్షరం పూ, పూలదండలో పూ.
3: వర్ణన గారు, మీరు రాసుకోండి.
0: పర్యావరణం పాడు చేయకు, అంతే కదా. 3వ పాదం రాసుకోండి.
5: నరుల బ్రతికించు చెట్లను నరుకవద్దు, నరుల బ్రతికించు చెట్లను నరుకవద్దు.
3: పురాణం గారు, మీరేదైనా అడుగుతారా?
6: నేను ఈసారి అందరికీ తెలిసినదే పాడుతున్నాను, వినండి.

0: అవధాని గారు భావం చెప్పండి.
1: సమాజంలోని ఛాందసు భావాలకు తొలి అడ్డుకట్ట, ఆట వెలదలనే ఈటలు విసిరిన దిట్ట, యోగివేమన. ఈ పద్యంలో గొప్ప వేదాంత భావం ఉంది. ఉప్పు కర్పూరం చూడడానికి తెల్లగా ఉన్నా వాటి లక్షణాలు వేరు. రుచి చూడడం అంటే నాలుక మీద వేసి కాదు, వాటి లక్షణాలు తెలుసుకోవడం. ఉప్పును అగ్గిలో వేస్తే తిరిగి వచ్చి మనకు చురకలు పెడుతుంది, చెడ్డవారితో పోలిక. కర్పూరాన్ని అగ్గిలో వేస్తే వెలుగునిస్తుంది, మంచి వాసననిస్తుంది, వాతావరణంలోని కాలుష్యాన్ని నివారిస్తుంది, తాను కరిగిపోతుంది. కర్పూరం పుణ్యపురుషుల పోలిక కనుక పురుషులందరూ ఒకేలాగా కనిపించినా మంచివారెవరో చెడ్డవారెవరో గుర్తించగలగాలి. స్వస్తి.
2: ఆశువు గారు, మీరు మరొక ప్రశ్న అడగండి.
3: అవధాని గారు, నా ప్రశ్న, రైతు యొక్క దుస్థితిని వివరించండి.
1: మంచి ప్రశ్న వేశారు.

0: దేశానికి అన్నం అందించి ఆకలి తీర్చి దేశానికి వెన్నెముక్క లాంటి రైతు ఎన్నో విధాలుగా నలిగి చేస్తున్నాడు. రైతే రాజు అని నినాదాలు చేస్తాం, ఆ గౌరవాన్ని పొందలేకపోతున్నాడని అవధాని గారు అంటున్నారు. ఇప్పటికీ 3 ఆవృత్తాలు పూర్తయ్యాయి, ఇప్పుడు 4వ ఆవృత్తం ప్రారంభిద్దాం.
1: ఇక్కడ నాదొక మనవి. ఈ 4వ ఆవృత్తంలో ప్రతి పద్యం పూర్తవుతుంది. పూరణం దారణం రెండూ కలిపి పూర్తి చేస్తాను. ముందుగా దత్తపతి గారు రాసుకోండి. మొదటి నుండి పూర్తి చేస్తాను.

0: జాతీయే.
1: అవధాని గారు, ఆడదోమలకి మగదోమలకి తేడా ఏమిటి?
2: అద్దం మీద వాలేవి ఆడదోమలు, మందు సీసాల మీద వాలేవి మగదోమలు.
3: సాంబా రుద్రాన్ని సంబోధించడంలో సాంబారు ఉంది, శివపార్వతుల కళ్యాణం అయింది. కర్తాల ధ్వనులు.
2: సమస్యను పూర్తి చేస్తాను, ఇది పూర్ణధారణమే.

0: మితిగా అనక మ్రిక్కుచునుండుట చేత నిర్వార్యపు గ్రొవ్వు పేరుకొని భరత కులాబుగా పొట్టవచ్చెన్ భార్యకు మీసము మొలిచే బాపుర భర్తకు గర్భమయ్యడిన్.
1: జన్యులోపాన భార్యకు మీసం వచ్చిందని, కొవ్వు పేర్కొని భర్తకు పొట్ట వచ్చిందని సమస్య సహజత్వంతో పరిష్కరించారు కర్తాల ధ్వనులు.
2: అవధాని గారు నాలుగవ పాదం అలవోకగా పూరించండి.
0: నిషిద్ధాక్షరి గారు కందపద్యం చెబుతాను, రాసుకోండి.

0: ధరణ్ పూరణం దారుణమయ్యింది. సీత హృదయానికి మనోజ్ఞమైన రాజసుధా రామ సీతకు పాణిగ్రహణం చేయమని చాలా బాగా సీతారామ కళ్యాణం జరిగింది. కర్తాల ధ్వనులు.
1: చివరిగా వర్ణన పద్యం కూడా పూరించి ధారణ చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.

0: సాక్ష
1: కర్తల ధ్వనులు.
2: చివరిగా ఆశువు గారు, మీరు ఏదైనా అడుగుతారా?
3: చివరిగా మరొక ప్రశ్న, అవధాని గారు, మీరు ఈ అవధానం ఎలా చేయగలిగారు?

0: వ్యస్తాక్షరి గారు రాసుకోండి. మా తెలుగు తల్లికి మల్లే పూదండ. వ్యస్తాక్షరి గారు, ఇవి మీరు నాకు ఇచ్చిన అక్షరాలు.
1: కర్తాల ధ్వనులు. అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే నిర్వహించబడిన అష్టావధాన కార్యక్రమం పూర్తయింది.
2: మీరు ఇంతవరకు బాలభారతి పిల్లల కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ప్లే ఇన్ తెలుగు వింటారు. అనివార్యం నాటిక రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, స్టాఫ్ టి దిలీప్ కుమార్రెడ్డి, స్టాఫ్ కె శివరాం ప్రసాద్ మరియు శ్రీమతి డి శ్రీదేవి.
1: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
2: అక్కా, అక్కా, బావగారు, బావగారు.
3: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
2: నేనేనక్కా, భాస్కరాన్ని.
3: తమ్ముడు, రారారారా. ఏమిట్రా భాస్కర్, ఉదయాన్నే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
2: ఏం లేదక్కా, మెడ్డాప్స్లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
3: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
2: వద్దక్కా, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్లో తాగి వస్తున్నాను.
3: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారి వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేమిటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
2: అబ్బే, అదే లేదక్కా, బాగానే ఉన్నాను, ప్రయాణం పడలిక అంతే.
3: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
2: బావగారు ఇంట్లో లేరా?
3: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
2: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దాం అక్క.
3: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కాని ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
2: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోగాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
3: ఏమిటి తమ్ముడు?
2: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
3: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
2: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు ఏమైనా తేడా వస్తే నేనెలా తలెత్తుకు తిరగలను?
3: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్లి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని. నువ్వేం ఆందోళన చెందుకు, చూస్తాను వాడెలా మేనరకం చేసుకోడో.
2: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొను సన్నాల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో

0: మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరుంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యతకు గండి కొట్టి అన్యోన్యతను అహాస్పాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
1: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీకు, వంట అయిపోవచ్చింది, భోజనం చేసి వెళుదువుగాని.
0: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి, తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
1: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకుని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
0: నాకు ఆ నమ్మకం ఉందక్క, అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తా మరి.
1: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడిదుడుకులు సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? మీ ఆశలు ఒమ్ము కానీయం, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
0: వస్తానక్కా.

0: వాణి, వాణి
1: వస్తున్నా.
0: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు. వంట ఇంకా పూర్తవలేదుగా.
1: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి? అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.
0: వాణి, ఏమిటా మాటలు? వాడభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడనుకున్నట్లే జరిగిపోతుందా?
1: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్లి పేరెంట్ విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
0: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
1: దేశమంతా ఉంది, మనింట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం! ఇంతకాలం సంసారం నెట్టుకురావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్లు ఎంత మెచ్చుకుంటారో. అసూయపడేవాళ్లు కూడా ఉన్నారు, కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతర్ లేకుండా పోయింది. కర్మ కర్మ.
0: అబ్బా వాణి, వాడికింకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందరపడకూడదు.
1: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని మీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తామామల ఆలనా పాలనా చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటినుంచి అనుకుంటున్నాం కదా.
0: అనుకున్నాం సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వింత రాద్ధాంతం చేయడం ఏం బాలేదు.
1: చాలే, ఊరుకోండి. ఏ తల్లి కోరిన కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప, అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు. మా మరదలు మాత్రం పరాయిదా, స్వయంగా నా అక్క కూతురేగా. అందుకే వాళ్ళిద్దరు శ్రీధర పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
0: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
1: ఎందుకట?
0: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే?
2: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?

0: లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
1: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
2: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
1: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
2: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది, అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. అయినా నేనేమంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
1: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరేనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
2: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
0: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
2: నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా, ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
0: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కీ తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
2: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
1: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను వాసిపట్టడం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు, కానీ
2: ఇంకా కాను ఏమిట్రా చెప్పు. ఇన్నాళ్ల అనుబంధం, ఇన్నేళ్ల మా ఆశలు అడియాసలు చేస్తానంటాం, అంతేగా? అంతేగానే ఉద్దేశం?
1: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు, ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
2: అవునాయనా, ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. నీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో నీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు, తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
0: బాగుందే నీ వరుస, పూర్వం రోజులా ఇవి? కాలం మారింది, మారిన కాలంతో పాటు మనము మారాలి.
2: అవునవును, నాకిప్పుడే అర్థమవుతోంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు, అందుకే కొడుకు అంత నిక్కచ్చగా చెప్పగలుగుతున్నాడు.
1: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిదే అనేవి కాదు.
2: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా, అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
0: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
2: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్నిన తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
0: అబ్బా, శుభమా అని పెళ్లి ప్రస్తావంలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
2: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం, ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కాని నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
1: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
0: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్ళి ఒక తప్పనిసరి వ్యవహారమే, కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
1: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు, కానీ పెళ్లి గురించి అది మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్లికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
0: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడుతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో

0: అలాగేనా మాట్లాడేది. ఆ సేతు హిమాచలం ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని, సంసారాల్ని, అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
1: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి, వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి, నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
2: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్ళు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో, ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను, నాన్నను నొప్పించాలని కాదమ్మా.
1: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా. ఏం చేయాలని మేమిద్దరం మథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య, నానమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా అది మా దాంపత్య జీవన ఫలమే. అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేం తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబమంతా ఎంత ఆనందభరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశమైపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాణ్ణి చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
2: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
0: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
1: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు, నా కొడుకు అడిగే అసలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదనను అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలామంది తల్లులది ఏమండి, చిన్న ప్రపంచం అండి. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుట పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి, నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి, ఏమిటా మాటలు? నీ స్థానం నా గుండెలు. రావాణి, రా వాణి, వాణి. వాణి, వాణి, వాణి.

0: శారదా, శారదా,
1: వస్తున్నా.
0: కాసిని మంచినీళ్ళు పట్టరా.
2: ఇదిగోండి.
0: నీ పూజలు పునస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం అయింది.
2: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
2: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం.

0: శారదా, నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
1: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి నేనుండగా? అయినా మీ కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
2: బాగా చెప్పావమ్మా.
1: రండి అన్నయ్య, బాగున్నారా?
2: బాగున్నానమ్మా.
1: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
2: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
1: చాలే, ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందరా.
2: అవునరా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటివారు పుట్టింటివారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్ళు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబూలం.
0: అవునరా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
2: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం?
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేషు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం. దాంతో నాపైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
2: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవన సారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా, అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
2: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారద.
1: వస్తున్నాను అన్నయ్య.
2: చూసావమ్మా,
1: కాఫీ తీసుకోండి.
2: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనకబడిపోతుంటాను. మీ దంపతులిద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
1: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
2: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
1: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
2: అదేంట్రా శ్రీధర్, కొంప తీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందేమైనా ప్రేమ వ్యవహారం?
0: బాగుందిరా మీ అన్న చెల్లెళ్ళ వరుస. నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
2: మార్చి 23. ఎందుకు?
0: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
1: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
2: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
1: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
0: మా అక్క ఏమంతా తీసుకోలేదు. నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
2: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లయ్య ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడు వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
0: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.
2: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను పాటకు మా అప్ప అందట. మీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
0: నీ జీవ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
2: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే మాకు స్వేచ్ఛ. బజారు తెచ్చిన తర్వాత అక్షంతలు. వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
0: చాలా ఊరుకుందు, బజారుకెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత.

0: కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటాం.
1: అవునవును, అన్ని మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్ల అమాయకురాలు కాబట్టే అన్ని నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. ఓటర్ లిస్టులోను బ్యాంక్ అకౌంట్లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
2: ఆ చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
1: అదేనమ్మా క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీల వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
0: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడ గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నావు.
2: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు. కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
1: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేమి ఆందోళన చెందకు.
0: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు, కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
1: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
2: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
0: సరేలే శారదా, నేను కాదన్నా.
1: శ్రీధర్, మరి నేను బయలుదేరుతానురా, సాయంత్రం వస్తాను.
0: అరే భోజనం చేసి వెళ్దు గారు ఉండరా?
2: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
1: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా,
1: వాసు, బాగున్నావా నాన్నా? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ళ వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్నా? మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా. ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను, మాట్లాడు.
2: వాసు.
0: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
0: అలాగే నాన్నగారు. ఉంటాను, మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు. అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
1: పెట్టేశాడా? అంతా ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు. కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. వేరే గత్యంతరం లేదు.
1: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడ భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: శారదా, నువ్వు అదే ఆటితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. నీతో పాటు నేను కష్టాల పాలవుతాను. నాకు నువ్వు, నీకు నేను. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది. దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో. పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
1: సరే. ఏమండి ఆ దొండపాదికి 4 రోజుల నుండి?

0: హలో,
1: అమ్మా, నేను
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారు ఇంట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడం మీదకి మొక్కలు నీళ్లు పోసి వస్తానని వెళ్ళారు. ఎందుకమ్మా, నాన్నగారు ఉంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం. అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించింది తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంప తీసి అల్లుడుగారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకి వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడి పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా, తమ్ముడు
0: అబ్బా, చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా,
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు. అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి. పిల్లల ఆలోచనలు, అభిరుచులు కూడా మార్పొచ్చేసింది. కులాలు, కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు. నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకొని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు. ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి. ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు, అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమ్మాయికు రాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లి చాటు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు, అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేనా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మ తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
1: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మను ఒప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మను ఒప్పించే బాధ్యత మీదే.
2: సరేనమ్మా, సరే అన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతానే.
0: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
2: శారదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది.

0: ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
1: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళు ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి?
0: శభాష్ శారద, శభాష్. అమ్మాయి కురాలివే కానీ అమ్మో అనిపించుకున్నావు.
1: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోకపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు?
0: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాటపై నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
1: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగుజాడలా నడవమంటున్నారా?
0: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
1: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
0: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబందీ ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలామంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
1: ఏమోనండి, నాకు అంత లోకజ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
0: శారదా, శారదా, ప్లీజ్ టెన్షన్ పడకు శారదా. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీ కాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పోనీలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, ఉరుములేని పిడుగులా అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేగా
0: శారదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
2: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
3: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
2: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను, అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం.

0: తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం మీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
1: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
0: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
2: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
3: అమ్మా శారద,
2: సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
0: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
4: శారద, ఏంటన్నా మా కుటుంబ వ్యవహారం? చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో జాతస్తప సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలాగా మాట్లాడుతున్నావా?
2: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లాయి నన్ను కాకపోతే ఎవరినంటుంది? అమ్మా శారద, నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
0: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి మిమ్మల్ని నొప్పించాను.
2: అబ్బే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలామంది తమకెదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
4: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
2: రే అవేం మాటలు రా, మనలో మనకి క్షమాపణ లేట్రా.
4: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
1: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళ దచ్చం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను కానీ సరళ కానీ మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
2: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలామంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది, కొన్నిసార్లు జరగరాని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపున పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
1: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
2: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరూ అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా నువ్వు సరేనను, కాబోయే కోడలు అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంతా శుభమే జరుగుతుంది.
0: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
4: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
1: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
4: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
2: వాసు.
1: మామయ్య,
2: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది?

0: మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
1: అలాగే మామయ్య.
0: సరే ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారదా, నాకు ఈ రోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
2: అయ్యయ్యో ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
3: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరి నిర్ణయమే ఫైనల్. మేమంతా ప్రేక్షకులమే.
0: ఓరి అమాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదిరా.

0: మీరింతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రదారులు భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 MHz. ఇదో అలరించే గరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మీరింతవరకు ప్లే ఇన్ తెలుగు విన్నారు.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. కంచరపాలెంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిన్షిప్ మేళా రేపు సోమవారం జరుగుతుంది. ఈ అప్రెంటిన్షిప్ మేళా ఆసక్తి గల అర్హత కలిగిన ఐటీఐ చేసిన అభ్యర్థులు రేపు ఉదయం 9 గంటలకు హాజరు కాగలరు. ఇందులో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కూడా అప్రెంటిస్గా పనిచేయడానికి 2 పోస్టులున్నాయి. ఐటీఐ అర్హత కలిగిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 21న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళా కంచరపాలెం. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈ నెల 21న ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ ఎన్ సాలమన్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిషిప్ చేయని అన్ని ట్రేడ్ల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్ తదితర 25 కంపెనీలు సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ అవకాశమిస్తాయన్నారు. ప్రకటన విన్నారు. తెలుగు సినిమా పాటలు విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో సరదాగా కాసేపు కార్యక్రమం.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు 102 మెగాహెడ్స్ రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: సమయం 4 గంటలు 1 నిమిషం దాటిందని తెలుసు కదా. సరదాగా కాసేపు అంటే మనం ఆడేసుకుంటాం. కాల్ చేయండి 0891272744 లేదా 0891272788. కాల్ చేసి ఏమాడతారంటే, మీకు ఒక డ్యాన్స్ నేర్చుకునే అవకాశం వచ్చిందండి, ఒక బెస్ట్ ఛాన్స్, ఒక టీచర్ వచ్చి మీ దగ్గరికి మీకు ఫుల్గా డ్యాన్స్ నేర్పించేస్తాను, సో ఏ నాట్యం నేర్చుకుంటారు అది మీకు ఒక మంచి డ్యాన్స్ నేర్చుకునే అవకాశం, ఒక టీచర్ వచ్చి ఒక డ్యాన్స్ మాస్టర్ వచ్చి మీకు డ్యాన్స్ ఫుల్గా నేర్పించేస్తాను అని ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తే మీరు ఏ డ్యాన్స్ నేర్చుకుంటారు? బ్రేక్ డ్యాన్సా, క్లాసికల్ డ్యాన్సా, లేదా ఫోక్ డ్యాన్స్ ఉంటే చూడండి, ఫోక్ ట్రెడిషనల్ మంచి ట్రైబల్ కానీ, సో అలాంటి ఫోక్ డ్యాన్స్ అంటే మీకు నచ్చుతుందా, ఆ డ్యాన్స్ నేర్చుకుని ఆ డ్యాన్స్ నేర్చుకుంటారా, లేదా క్లాసికల్ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారా? అంటే మీకు ఒక డ్యాన్స్ ఫామ్ నేర్చుకునే బంపర్ ఆఫర్ వచ్చింది, సో అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు, ఏ డ్యాన్స్ ఫామ్ నేర్చుకుంటారు అది కాల్ చేసి చెప్పండి 0891272448 నెంబర్స్కి. ఫస్ట్ లక్కీ కాల్ చూద్దాం, టాపిక్ విన్నారు లేదో కూడా వారిని అడిగి తెలుసుకుందాం.
1: హలో,
0: నమస్తే అండి.
1: హరీష్ గారు?
0: అవునవును, నేనే హ్యారీ పాటర్ హరీష్. బాగున్నారా?
1: ఎలా ఉన్నారండి?
0: చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: ఏంటండి,
0: మీరు ఎలా ఉన్నారు?
1: పర్వాలేదు.
0: ఓకే,
1: నా పేరు అగ్రహారం త్రినాథ్ అండి.
0: త్రినాథ్ గారు, టాపిక్ విన్నారా?
1: విన్నానండి.
0: ఏ డాన్స్ నేర్చుకుంటారు?
1: నేనైతే
0: చెప్పాలి త్రినాథ్ గారు, చెప్పండి, త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి.
1: కూచిపూడి నాట్యం అనుకుంటున్నానండి.
0: ఓ వావ్,
1: అదైతే చాలా బాగుంటది కదండి.
0: భలే ఉంటదండి కూచిపూడి.
1: అది ఒక భగవంతుడు పెట్టిన బిక్స్ అండి అది.
0: అవునవును,
1: మన ఎన్ని రకాల నాట్యాలు ఉన్నా సరే శాస్త్రి కానీ కూచిపూడి కానీ నేర్చుకుంటే అది మనకి జీవితంలో ఎంతో అనుభవం తెచ్చి పెడతాడండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా క్లాసికల్ కూచిపూడి ఫస్ట్ మనకి కూచిపూడి వచ్చింది, ఇంకెవరు ఏం చెప్తారు చూద్దాం. హలో,
2: నమస్తే సార్.
0: హాయ్ అండి, నమస్తే అండి.
2: నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటాను సార్.
0: అవునా
2: సార్,
0: క్లాసికల్ ఇష్టం మీకు కూడా?
2: థ్యాంక్ యూ సార్,
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. క్లాసికల్ కోట్ల ఎక్కువ పడిపోతున్నాయి, వచ్చి నెక్స్ట్ కాల్ ఏం చెప్తారు. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్ సార్. హరీష్ గారు,
0: గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా?
3: బాగున్నారు. నా పేరు వెంకటలక్ష్మి, అక్కరెడ్డిపాలెం, సెక్రటరీ.
0: అమ్మా చెప్పండి.
3: బాగున్నారా మీరు?
0: బాగున్నానమ్మా, చెప్పండి చెప్పండి.
3: చాన్నాళ్ళకి వచ్చారు మన వాళ్ళు అందరూ, చాన్నాళ్ళకి వస్తున్నారు అప్పుడప్పుడు.
0: మిమ్మల్ని మర్చిపోకూడదని.
3: అయ్యో,
0: మీరు మమ్మల్ని మర్చిపోకూడదని.
3: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: అమ్మా ఏ డాన్స్? డాన్స్?
3: నాకు చేసే వయసు అయితే కాదు.
0: అయ్యో,
3: మంచి సినిమా పాటలు అవి వచ్చేటప్పుడు మటుకు చిన్న ఊపు వస్తుంటే వేస్తుంటానండి. ఇంట్లో
0: ఊపు వచ్చినప్పుడు వేసేడానమ్మా, అసలు తగ్గేదే. థ్యాంక్ యూ లక్కీ గారు, థ్యాంక్ యూ.
3: మంచి చెప్పలు వేసుకోండి, మంచి పాట వస్తుందని.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. నమస్తే, నమస్తే. మీరు కూడా ఏ డాన్స్ ఫామ్ నేర్చుకుంటారు అవకాశం వస్తే వెన్న కాల్ చేయండి. క్లాసికల్ లేదా ఫోకా, లేదా ట్రెడిషనల్ వెస్టర్న్ బీట్, రాక్ బీట్, బ్రేక్ డ్యాన్స్, ఏది నేర్చుకుంటారు మంచి బంపర్ ఆఫర్ మీకు డ్యాన్స్ నేర్చుకునే ఛాన్స్ వస్తాయి. కాల్ చేయండి 0891272448. ఇప్పుడు రా రా రా రమ్మంటున్న స్టైల్ నుంచి పాడి వెళ్దాం.

0: అండి.
1: హ్యాపీ సండే.
0: హ్యాపీ సండే మీకు కూడా.
1: థ్యాంక్ యూ.
0: బోలోజీ
1: వాసవి ఏవియన్ కాలేజ్ డౌన్ అమ్మా.
0: వాసవి గారు చెప్పండి అమ్మా.
1: అంటే వెస్ట్రన్ క్లాసికల్ కలిసి
0: అబ్బా ఆహా
1: రెండు మిక్స్ ఉంటాయా ఇక్కడ?
0: మామూలుగా ఉండదు అప్పుడు.
1: రెండు కలిపి చేస్తూ బాగుంటుంది మనని.
0: గుడ్ ఐడియా, గుడ్ ఐడియా.
1: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: బాయ్.
0: ఇంకెవరెవరు ఏం కలుపుతారో చూద్దాం. చిన్న ప్రాణించి పెట్టిన అనంతరం
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
0: రైట్, దెన్ కాల్ తీసుకుంటా. అందుకంటే ముందు మనకి 3-4 ప్లేన్ తెలియలేదు కాబట్టి మనం పదం కూడా ఇచ్చుకుంటాం కదా. ప్రతిరోజు 5:30 అంటే 5:30 PM మీరు చక్కగా మీ ఇంట్రెస్టింగ్, మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మా పదం మీ భావంలో మీరు పదాలు అదే భావాలు తెలుపుతూ ఉంటారు మేము ఇచ్చే పదాలకి. సో ఈరోజు ఏ పదం మీద మీరు పంపుతారంటే వాట్సాప్ నెంబర్ చెప్తాను. 6304-767436 మన వాట్సాప్ నెంబరు. లౌడ్ స్పీకర్ అనే పదం. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో మరి తెలుసు కదా, వినాయక చవితి సందర్భంగా ఎక్కువ సౌండ్ లైన్ చేయనివ్వట్లేదు కానీ అందరూ కూడా ప్రశాంతంగా వారి పాటలు, భక్తి గీతాలు, సినీ గీతాలు అన్నీ వేస్తూ సరదాగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. సో లౌడ్ స్పీకర్ అంటే మీకేం గుర్తొస్తుంది? స్పీకర్తో ఇప్పుడు మేము కూడా ఇక్కడ స్టూడియోలో 2 స్పీకర్లు ఉన్నాయి, వాటి ద్వారా మేము ఏమి ప్లే చేస్తున్నాం మాకు తెలుస్తుంది. సో లౌడ్ స్పీకర్ అని వినగానే చాలామంది అంటాం ఈ లౌడ్ స్పీకర్లా బడబడబడు వాగుతాడు రా బాబు, వాగుతుంది రా బాబు అంటారు. సో అలాగే లౌడ్ స్పీకర్ అంటే ఫన్నీగా మేము ఇంకేం గుర్తొస్తుంది, లేదా స్పీకర్తో ఉండే ప్రయోజనాలు ఏంటి, లేదా వచ్చే దుష్ప్రయోజనాలు ఏంటంటే సౌండ్ పొల్యూషన్ అవ్వచ్చు, నాయిస్ పొల్యూషన్ అవ్వచ్చు. సో ఇలాగ పాజిటివ్స్ ఉంటాయి ఉపయోగపడేలాగా, నెగిటివ్. సో ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమంలో 5:30 శ్రోతలందరూ 6304-767436 నెంబర్కి చక్కగా మీరు కాల్స్ చేసి, కాల్స్ కాదు వాట్సాప్ ద్వారా మీ యూనో భావాలు తెలపచ్చు లౌడ్ స్పీకర్ అనే పదం మీద. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
4: గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మురళి గారు చెప్పండి సార్. బాగున్నానండి. క్లాసికల్ క్లాసికల్ ఎక్కువ ఓట్లు పడుతుంది ఈరోజు. బాగుంటారు కూడా. ఓకే, ఏ క్లాసికల్ డాన్స్? అందులో ఫామ్ ఏంటి?
4: ఫామ్ అంటే అఫీషియల్ ఉండాలి చూసే వారికి కొద్దిగా.
0: అర్థమైంది అర్థమైంది. నీట్ గా, క్లీన్ గా, ఇది పట్టేకుండా ప్రశాంతంగా. అవునవును, థ్యాంక్ యూ అండి మురళి గారు. నిజంగా క్లాసికల్ డాన్స్ ఈజీ కాదు. ఉండవచ్చు కొంతమంది చూస్తే బటన్ వేలు నించోవడం, లేదా ఆ క్లాసికల్ మూవ్స్లో చాలా టఫ్ ఉంటాయి స్టెప్స్. ఈజీ అనుకుంటుంది నమ్మ, చాలా చాలా కష్టం. నెక్స్ట్ కాలర్, హలో.
5: హలో, నమస్తే.
0: నమస్తే అమ్మ, రేడియో వాళ్ళని తగ్గించండి జరా. అమ్మ నా వాయిస్ నాకే అనిపిస్తుంది అమ్మ, చాలా చిరాగ్గా ఉంటది.
5: తగ్గిందమ్మా.
0: అమ్మ మీ పేరు?
5: ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ గారు మంచి పేరు. చెప్పండి అమ్మ, ఏ డాన్స్, ఏ బ్రేక్ డాన్స్?
5: నీ మాట ఆలకెత్తే అమ్మ, నా పెద్ద కొడుకు మాట్లాడుకుంటది నాన్న. చానాలు అయింది నువ్వు వచ్చి మళ్ళీ రావట్లేదు మధ్యలో.
0: నేను మీ పెద్ద కొడుకునే.
5: నాకు చాలా ఆనందంగా ఉంటది అమ్మ, నీ మాట ఆలకెత్తే నాకు చాలా ఇదిగా ఉంటది.
0: అయ్యో, టచ్ చేశారు, ఎక్కడ హృదయాన్ని టచ్ చేశారు. ఏం పేరు మీ అబ్బాయి పేరు?
5: మా అబ్బాయి పేరు దుర్గా ప్రసాద్ అమ్మ.
0: దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ హరీష్ కూడా మీ అబ్బాయి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: రాజమండ్రి నుంచి.
0: థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే నమస్తే ఈశ్వరమ్మ గారు. నమస్తే అమ్మ. నెక్స్ట్ కాలర్, హలో.
6: హలో హలో, హరీష్ గారు నమస్తే.
0: వనక్కం. నమస్తే
6: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధా గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నారు. మీరు బాగున్నారా?
0: బాగున్నానమ్మ.
6: వినాయక చవితి బాగా చేసుకున్నారా? డీజే సౌండ్ మొగలు మోస్తున్నాయి అనమాట.
0: చెవులు రీ సౌండ్ ఇక్కడ రావాలండి, పండగ అడావిడ అంతే.
6: అంతే, నాకైతే డాన్స్ చాలా ఇష్టం. నాకు రాని రాని అంటూ ఉంది విద్య అంటే అదొకటే రాదు.
0: అవునా? నేర్చుకోవాలైతే
6: సాంగ్ పాడతాను, అన్ని చేస్తాను. డాన్స్ అంటే ఇష్టం కానీ అది రాదు. ఆనందిస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ జన్మలో ఏమైనా ఒక కూచిపూడి నాట్యమో లేకపోతే భరతనాట్యమో.
0: ఇందాక ఎవరు అన్నారు వెస్టర్న్ క్లాసికల్ కలిపేస్తాను అలాగా?
6: అదే

0: ఈ జన్మకి అయితే మరి లేదు, ఎందుకంటే ఏజ్ అయిపోయింది కాబట్టి.
1: ఏజ్ ఏముందో, ఇది జస్ట్ నంబర్, ఏజ్ ఒక సంఖ్య మాత్రమే.
0: అందరు డాన్స్ చేస్తే నేను ఆనందిస్తుంటాను, చూసి చప్పలకు టెంకరేజ్ చేస్తాను. అది అది
1: అది చేయాలి, డాన్స్ కూడా చేయాల్సిందే, చేయిస్తాం మేము,
0: చేస్తాం. ఏదో చిన్నది ఆ మాత్రం, కానీ మరీ అంత రాదు.
1: ఇప్పుడు పాట పెడతాను, డాన్స్ చేయండి ఆటోమేటిక్, ఓకేనా? థ్యాంక్ యూ. వాణిజ్య పట్ల అనంతరం ప్రైవేట్ పార్టీ సాంగ్ వచ్చేసి సరైన నుంచి స్టేట్యూన్.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా. ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: వెల్కమ్ బ్యాక్. మన కాలేజ్ సిద్ధంగా ఉన్నారు, ఏమంటారు చూద్దాం. వారి మాటల్లోనే వినేద్దాం. ఏ డాన్స్ ఫామ్ నేర్చుకుంటారు? హలో హలో, మాట్లాడాలి. పాపం మౌన వ్రతంలో ఉన్నట్టున్నారు. హలో హలో, ఎందుకు నాకు వాయిస్ రావట్లేదు? వాళ్ళు హలో అంటున్నారా లేదా? హలో
1: హలో
0: హలో హలో,
1: హరీష్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: శిరీష ఫ్రమ్ నాయక్ తోట.
0: సిరి గారు, ఏ డాన్స్?
1: కూచిపూడి, భరతనాట్యం.
0: అయ్యి బాబా, ఏంటంటే అందరూ మొత్తం క్లాసికల్ దిగిపోతున్నారు, మామూలు లేదు అసలు.
1: ఇప్పుడు అందరూ ఒకే సాంగ్ అయితే ఏం బాగుంటదండి?
0: ఇది
1: ఫోక్ సాంగ్ ఎవరు సెలెక్ట్ చేసుకోలేరు కదా.
0: ఫోక్ చేసుకోలేదు ఎవరు.
1: ఇప్పుడు ఫోక్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే బాగోదు.
0: అది నా సర్ప్రైజ్.
1: ఫోక్ సాంగ్ బాగుంటాయి, కాకపోతే ఇప్పుడు ఇప్పుడైతే చేయలేం అలాగా. క్లాసికల్ గా భరతనాట్యం, కూచిపూడి డాన్స్.
0: ఓకే అండి, సూపర్ సూపర్.
1: మీరేం చేస్తారా లాస్ట్ లో చెప్పండి.
0: నేను బ్రేక్ డాన్స్ కాశ్మూరా కవకలి కోలి మార్ మార్ మార్ మార్.
1: కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేశారు. నేను ఇక్కడ కరెంట్ లేదు, అదే యాప్ లో విని చేశాను అన్నమాట.
0: ఓకే అమ్మ, థాంక్యూ థాంక్యూ థాంక్యూ
1: థాంక్యూ సార్.
0: నమస్తే సిరి గారు, బాయ్ అండి. నెక్స్ట్ కాలర్, హలో హలో హలో. అక్కడ బయట ఉన్నట్టున్నారు, చాలా డిస్టర్బెన్స్. హలో
2: హలో,
0: హాయ్ అండి.
2: గుడ్ ఈవినింగ్ హరీష్ గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు?
2: సత్యనారాయణ, కాకినాడ.
0: సత్యనారాయణ గారు, బాగున్నారా? చెప్పండి.
2: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి, చెప్పండి సార్.
2: మీరు డాన్స్ లో వేయించున్నారు అందరు,
0: మీరే వేయాలి మాతో పాటు.
2: నాకు డాన్స్ లో రావు కానీ డిస్కో డాన్స్ అంటే బాగా ఇష్టం అండి.
0: అవునా?
2: ఈ మైకేల్ జాక్సన్ సాంగ్స్ చూస్తుంటాను ఎక్కువ.
0: అంతేనా? చాలా. నాకు బ్రేక్ డాన్స్ ఇష్టం.
2: బ్రేక్ డాన్స్ బాగా ఎంజాయ్ అయ్యే చూస్తుంటానండి ఎక్కువ.
0: ఓకే, అయితే మంచి మైకేల్ జాక్సన్ పాట వేస్తానండి. ఓకే అండి, అవునండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.
2: ఇకాలే కలుస్తుంది సార్.
0: అవునా? మనం అలా సెట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కీప్ కాలింగ్ కీప్ కాలింగ్. బాయ్ సార్. బ్రేక్ డాన్స్ అన్నారు, నెక్స్ట్ కాల్ ఏం చెప్తారు చూద్దాం. హలో.

0: వెల్కమ్ వెల్కమ్ అంటూ వస్తున్న అజయ్ హరేష్ గారు, హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
1: వెల్కమ్, ఎలా ఉన్నారు సార్?
0: సత్యరెడ్డి పసల కూడి
1: సత్యరెడ్డి గారు తగ్గేదేలా,
0: కనిస్తున్నాను మనమే.
1: చెప్పండి సార్.
0: ఒక 5 రోజుల నుంచి మన ఎఫ్ఎం రేడియో వస్తుంది కదా,
1: అవును
0: వాయిస్ సూపరే.
1: అవునా? అదూర్స్
0: నేను ఎన్నిది 1.5 అంటానండి.
1: ఓకే,
0: మొత్తం 6 స్పీకర్ సూపర్ వచ్చేస్తాయి.
1: ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
0: మీరు పక్కెళ్ళి మాట్లాడుతుంది అనుకోండి, వాటిని
1: మీరు అన్ని బాగా గమనించేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: మన ఇందాక నాటకం వస్తుంది కదా వాచ్గారు, చేతాడి
1: అవునవును,
0: బాగుందండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్స్ అన్ని.
0: నేను చెప్పింది చెప్పేసాను.
1: అవునవును, అర్థమైంది.
0: థ్యాంక్
1: యూ సార్, థ్యాంక్ యూ.
0: బాయ్
1: బాయ్ అండి, బాయ్ అండి, బాయ్ అండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అరే రే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
2: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: ఆకాశవాణి కేంద్రం ఎఫ్ఎం బింబ సాగరిక, 4:30 కావస్తుంది సమయం. అవర్లీ అప్డేట్స్, 2026 ఏషియన్ గేమ్స్ పై జపాన్ నుంచి తాజా సమాచారం వింటారు.

0: కాల్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు చూద్దాం. ఇది వచ్చిన టాపిక్ మీద సరదా కాసేపులో. హలో
1: హలో, నమస్తే హరీష్ జీ.
0: నమస్తే, ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నానండి, వెయిటింగ్ చేస్తున్నాను మీరు ఎప్పుడు నా కాల్ చేస్తారా అని.
0: వెయిటింగ్ చెప్పండి సార్.
1: సార్, నేను చిరంజీవిని సార్.
0: చిరు గారు చెప్పండి, ఏ డాన్స్ చేస్తారు మీరు?
1: నాకు డాన్స్ అంటే సార్, ఇప్పుడు సినిమాలోనేమో మనం ఒక హీరో హీరోయిన్ పాడుతుంటే చూస్తాం, చూస్తే నిజంగా వాళ్ళు పాడుతున్నారు అంటే మనకు అనుభూతి ఏంటంటే వాళ్ళు పాడుతూ డాన్స్ చేస్తున్నారని కదా అర్థం.
0: అంతేగా,
1: అదే విధంగా నేను స్టేజీ మీద పాడుతూ డాన్స్ చేయాలని, అంటే ఏదో పెద్ద డాన్స్ అని కాదు,
0: అర్థమైంది,
1: ఏదో చిన్నగా అలా నడకలో ఏయో
0: ఓకే,
1: చేస్తూ పాడుతూ చెయ్యాలని.
0: మీరు చేస్తారండి,
1: అంటే
0: మీరు త్వరలోనే చేస్తున్నారు, ఓకేనా?
1: నేను చేయగలనండి అలాగా. ఓకే,
0: యు క్యాన్, మీరు అనుకోండి, గట్టిగా అనుకోండి,
1: ఓకే సార్,
0: అయిపోద్ది. థ్యాంక్ యూ అండి చిరు గారు. ఇప్పుడు ఏమంటున్నారండి మన శ్రువ, థ్యాంక్ యూ అండి. హీరోలు హీరోయిన్లు ఎలాగైతే వాళ్ళు పాడుతూ లీనమై జీవిస్తూ నటిస్తూ ఆ సాంగ్లో చేస్తారు, ఇప్పుడు అభినీతి అని చెప్పాలి. చిరంజీవి గారు శ్రీదేవి ఎలా చేస్తారో ఈయన కూడా అలాగే చేయాలంది. బాగుంది, ఉత్ డ్యాన్సే కాదు, ఐ వాంట్ టు సింగ్ అండ్ డ్యాన్స్. సో కంప్లీట్ పూర్తిగా వెరీ నైస్. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సరదాగా కాసేపు.
2: హలో,
0: నమస్తే. నమస్తే అమ్మ,
2: లైన్ కలిసిందండి మళ్ళీ.
0: కలిసింది పండగ చేసుకోవడమే.
2: నేను డాన్స్ చూస్తాను అప్పుడప్పుడు, చిన్న చిన్న శిక్షి కష్టలు అన్ని వేసేస్తుంటాను. మొన్న మా తోటికోళ్ళ అబ్బాయి పెళ్లికి నేను చిన్న చిన్న స్టెప్లు వేసాను సార్, అందరు ఆశ్చర్యపోయారు అనమాట.
0: చమ్కీలాంగి ఏ పాటకి వేశారు?
2: పాటలు అయితే అన్ని హిందీ పాటలు అండి.
0: దబ్బడి దిబ్బడే వేసిడమే, డాన్స్ అంటే తీన్మార్ కొట్టడమే.
2: అంతే,
0: ఓకే.
2: కాకపోతే చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ లో అండి జానపద నృత్యాలు అవి మాకు నేర్పించారు. బొల్లడి బొల్లడి బామా పాటలు, ఇండిపెండెన్స్ టైమ్ లో వేసేవారు అంత
0: జగతి సీనలు. ఇండిపెండెన్స్ లో ఆబ్వియస్లీ ఏంటి మన పెట్రియాటిక్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకి ఎప్పుడో స్కూల్ కూడా గుర్తు చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్. హలో
3: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
3: హరీష్ బాబు గారు నమస్కారం అండి.
0: నమస్తే, ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్.
3: సరే అండి, అయితే కూచిపూడి భరతనాట్యం మాకు బాగా నచ్చుతుంది సార్. ఎందుకంటే అండి, తెలుగు వారి సంస్కృతికి సాంప్రదాయాలకు అనువైనది, అనుగుణంగా ఉండేది కూచిపూడి భరతనాట్యం సార్.
0: అవునవును, నో డౌట్ అందులో.
3: సరే సరే, ఓకే అండి,
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కూచిపూడి భరతనాట్యం క్లాసికల్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి, సో మనం కన్నులతో చూసేది కాదు గురువా. పాట విందాం, జీన్స్ నుంచి స్టేట్యూన్.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: నా నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఈ నాటి సదా కాసేపు లో హలో
3: నమస్తే సార్.
2: ఓకే సార్, చెప్పండి
3: సార్. నాకు డాన్సింగ్ అయితే కాదు కానీ ఇంతకు సార్ చెప్పినట్టు భారత

0: కూచిపూడి ఇటువంటి అయితే బాగా ఇంట్రెస్ట్.
1: క్లాసికల్ క్లాసికల్ అన్నమాట,
0: క్లాసికల్ అన్నమాట అండి. అది కూడా తిరుపతి దేవస్థానం ఉన్నప్పుడు జరిగి అయ్యి అది చూస్తే మరి ఇంకా
1: భలే ఉంటాయి అసలు నిజంగా.
0: మొత్తం అదే 24 గంటలు అదే వస్తుంది సార్ ఇప్పుడు.
1: అవునవును, సూపర్ అండి,
0: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అండి, మంచి టేస్ట్ మంచి టేస్ట్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
2: హలో
1: హలో హలో హలో, సిగ్నల్ సార్ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి.
2: హలో
1: సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్ అస్సలు రావట్లే. అయ్యి బాబోయ్ అస్సలు రావట్లే. నెక్స్ట్ కాలర్ హలో.
3: గుడ్ ఈవినింగ్ సార్, హరీష్ గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే.
3: మీ వాయిస్ విని చాలా రోజులైంది.
1: ఇప్పుడు వచ్చానుగా.
3: ఐ యామ్ వెరీ హ్యాపీ. మై నేమ్ ఇస్ ప్రభావతి ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పోలాకి విలేజ్.
1: ప్రభావతి గారు బాగున్నారమ్మా, వాట్సాప్ మెసేజ్ లో చేస్తూ ఉంటారు మీరు.
3: అవునండి అవునండి, గుర్తుపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: చెప్పండి.
3: అయితే నాకు పాటలు ఎక్కువ ఇష్టం అండి, దాంతో పాటు డాన్స్ కూడా చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని స్టెప్స్. ఇప్పుడు వినాయక నవరాత్రులు అవుతున్నాయి కదా, అక్కడ నైట్ టైమ్ లేడీస్ అందరం డాన్స్ చేస్తాం అన్నమాట. గౌరీ పౌర్ణమికి ఈ వినాయక చవితికి అట్లా లేడీస్ అందరూ ఒక ట్రూప్ అన్నమాట.
1: కోలాటం ఉంటది, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ
3: ఉంటాయి. సరదాగా వేస్తూ ఉంటాం.
1: పాట వేద్దాం నాగబంధన్ ఇన్స్టిట్యూట్.

0: పదం అస్సలు మర్చిపోకండి, లౌడ్ స్పీకర్. ఈనాటి మా పదం మీ భావంలో నేను ఇచ్చిన పదం అనమాట. సో చక్కగా 5:30 తర్వాత మీరు హ్యాపీగా 6304767436 నెంబర్కి ఈనాటి మన పదం లౌడ్ స్పీకర్కి, లౌడ్ స్పీకర్ అనే పదానికి మీరు వాట్సాప్ పంపించేయచ్చు. లౌడ్ స్పీకర్ మీద మీకు ఏమి అనిపిస్తే అది, ఆ పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్, నెగిటివ్ అనేది సరదాగా అలా చెప్పేసుకోండి, కవిత్వాల రూపంలో రాస్తూ పంపించాలన్నమాట. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఈనాటి సరదా కాసేపులో ఎవరంటే సొల్లుడా.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే, ఇంకా పేరన్నా?
1: ఛానల్ పెట్టి ట్రై చేస్తున్నారండి. నమస్తే సార్.
0: మీ పేరమ్మా?
1: నా పేరండి గాజువాక, ఎస్కే బీబీ జాన్.
0: గాజువాక ఎస్కే బీబీ జాన్,
1: చాలా సంతోషం అండి.
0: చాలా సంతోషం అమ్మా, మేము కూడా ఫుల్ హ్యాపీ.
1: ఇలాగా దొరికిన కాల్ లాగి చాలా సంతోషం అండి. చాలా ఆనందం అయిపోతున్నాను సార్.
0: అయ్యో అమ్మా, టాపిక్స్ విన్నారా?
1: కొన్ని సంవత్సరాలు బట్టి, చాలా కొన్ని సంవత్సరాలు బట్టి ట్రై చేస్తున్నాను సార్.
0: అవునా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ ట్రై చేస్తుండండి, మాట్లాడుతుండండి,
1: ఇలా చేస్తూ ఉంటానండి. చాలా సంతోషం అండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఏంటి ఆనందం, ఏంటి ఆ సంబరం? నెక్స్ట్ కాల్. హలో
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
2: మునగపాకం నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: చెప్పండి నాగేశ్వరరావు గారు.
2: చెప్తానండి. అయితే డాన్స్ కదా మనం నేర్చుకోవాలా? అయితే మనం భరతనాట్యం అది చెయ్యాలంటే కొంచెం కష్టం కదా ఈ వయసులో. అయితే ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఉంటది, బ్రేక్ డాన్స్ నేర్చుకుందామండి.
0: అవునా?
2: బ్రేక్ డాన్స్ అయితే మనం నల్లాక నడిచినట్టు ఉంటది, ఒకలాగా ఊగినట్టు ఉంటది, కదలలాగా కదిలినట్టు ఉంటది. అన్ని రకాల సింపుల్ గా ఉంటది కదండి.
0: లెట్స్ బ్రేక్ ద బ్రేక్ డాన్స్.
2: మనం వాళ్ళు చేసినా సరే కానీ అది డాన్స్ అయిపోతుందండి.
0: అంతేగా.
2: జత అలా చేద్దామండి.
0: మీరు ఎలా అంటే అలాగే చేద్దాం.
2: ఓకే అండి,
0: థ్యాంక్ యూ అండి. నమస్తే, నమస్తే. నెక్స్ట్ కాల్. హలో హలో హలో హలో, బోలేజీ హాయ్ హాయ్
3: సార్. ఉదయం 6:10 టాక్ ఇచ్చాం సార్, అప్పుడు సౌండ్ లేదు సార్ అసలు.
0: అయ్యో, చూస్తా చూస్తా,
3: ఒక్కొక్కసారి చూడండి సార్, అప్పుడు సౌండ్ అసలు లేదు సార్.
0: ఓకే, ఓకే అండి, తప్పకుండా చెప్పండి. ఆయన పాపం సౌండ్ గురించే చెప్తున్నారు. మీరు కూడా ఇలాగే టాపిక్లో మాట్లాడాలి, ఇంకా టైం అయితే తక్కువే ఉందన్నమాట, చక్కగా కాల్ చేసేయచ్చు. 0891277244 లేదా 0891277288కి కాల్ చేసి చక్కగా మాట్లాడేయచ్చు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో
4: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ సార్.
4: గోపి ఆయన, మీరు మీరు మల్లెపూలు ఉంటే వాసన వచ్చినట్టుగా మీరు పోనట్టుగా నవ్వాలా?
0: అయ్య బాబాయ్, మీరు సూపర్ అండి.
4: మల్లెపూ వాసన ఎలాగో వస్తుందండి, వాసన రావాలంటే మల్లెపూ అక్కడ ఉన్నా తెలియాలి కదా. మీరు ఉన్నారంటే నవ్వుతూ తెలుసుకోండి.
0: గోపి గారు, గోపి గారు అదరగొట్టారు. చెప్పండి సార్.
4: ఏంటండి టాపిక్ ఈరోజు?
0: ఏం లేదు, మీరు ఒకవేళ మంచి డాన్స్ ఫామ్ నేర్చుకునే అవకాశం వస్తే ఏ డాన్స్ టైప్ ఆఫ్ డాన్స్ నేర్చుకుని నేర్చుకుంటారు, ఏ రకమైన డాన్స్?
4: రైట్ అటు ఇటు ఆ లెవెల్.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
4: చిన్న జోకు వినాలి మీరు, చిన్న మిట్టే.
0: చెప్పండి తప్పకుండా.
4: ఇద్దరు దెబ్బలాడుకుంటారు, ఇద్దరు దెబ్బలాడుకుంటే మూడో మనిషి ఇచ్చాడు. ఏటయ్యా దెబ్బలాడుకుంటాను అంటే నాకు 1,000 ఇవ్వాలండి, 1,000 అంటారా అని దెబ్బలాడుకుంటాను. ఒరే మీరు పిచ్చి ఎదగలారా, 1,000 1,100 ఒకటే రా అంటే అప్పుడు ఊరుకున్నారు. 1,000 రూపాయలు ఇవ్వాలంటున్నారు ఒక అతను, లేదండి 1,000 అంటే

0: మాకు ఇద్దరు దెబ్బలు అడుగుంటారు. రోడ్డు మీద ఏం లేదో ఒక అతను వచ్చి ఏమైంది అంటే 1000 ఇచ్చానండి, 1000 అంటున్నాడు అన్నాడు.
1: ఓకే, 1000 అన్నా 1000 అన్నా ఒకటే అబ్బా.
0: మీరు కొట్టుకుంటున్నారు పిచ్చేది వల్లరా, రెండు ఒకటే
1: ఒకటే. ఓకే నైస్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1000, 1000 నేను 1500 వినిపించింది ఫస్ట్. ఎనీవే కాల్ చేసి పార్టిసిపేట్ చేసిన, యూనో మాట్లాడిన టాపిక్ గురించి, టాపిక్ రిలేటెడే మాట్లాడారు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి చెప్పడానికి ఏదండి హ్యారీపాటర్ హరీష్ కూడా. ఇప్పుడైతే మల్లెపూలు అన్నారు కాబట్టి లాస్ట్లో అయినా మల్లెపూల పల్లకి పాట విందా. మీరు ముడి ఇంత స్టేట్యూన్
2: వీరమణి గంటలే.

0: లాస్ట్ అండ్ ఫైనల్ లక్కీ కాలర్. హలో,
1: హలో
0: హాయ్ అండి. లాస్ట్ కాలర్, త్వరగా
1: సార్.
0: మాట్లాడాలి.
1: హరీష్ గారు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: ప్రభాకర్ శ్రీనివాసరావు, రావులపాలెం.
0: ఓకే, ఫాస్ట్ గా చెప్పాలి, 20 సెకండ్స్ టైం ఉంది మీకు.
1: నాకైతే కూచిపూడి బాగా ఇష్టం అండి.
0: ఓకే,
1: మా మనవరాలు మాత్రం భరతనాట్యం నేర్చుకుంటుంది.
0: ఓకే ఓకే, నైస్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
0: కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. స్టే ట్యూన్, యువాని వచ్చేస్తుంది.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

యువవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యూత్ఫుల్ ప్రోగ్రామ్ అండి. నాకు తెలుసు చాలామంది యంగ్స్టర్స్ ఏంటంటే హ్యాపీగా ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నీ కాలేజ్ ఫెస్ట్ కానీ, స్కూల్స్లో టీనేజ్ పిల్లలు కానీ. సో యంగ్ జనరేషన్ ఇప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళ స్ట్రెంగ్త్ అది చాలా గట్టిగా ఉంటుంది. వాళ్ళు యూనో ఇప్పుడు కూడా ఎమోషన్స్తో క్యారీ ఫార్వర్డ్ అవుతారు. అదేవిధంగా వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. యంగ్ లైఫ్ అయితే చాలా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంటే. ఎంత మనం ఫిట్గా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మన శరీర ధారుడి ఎంత బాగున్నా, ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడే మాకు తెలుస్తుంది. స్కూల్లోనో కాలేజ్లోనో లేదా ఏదైనా స్టడీస్ అయిపోయాక జాబ్కి అప్లై చేసినప్పుడే మన శరీరం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత స్టామినా ఉంది, ఎంత పరిగెత్తగలం, ఎంత నడవగలం, యూనో ఇవన్నీ టెస్ట్ చేసినప్పుడు బయటపడుతుంది. సో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉరుకుల పరుగుల జీవితం, ఫుడ్ కూడా యూనో అంత హెల్దీ ఫుడ్ ఎవరు తింటారు నేను అనుకోను, తింటే ఇంకా హ్యాపీ. ఆ రకంగా ఆలోచిస్తూ ఎక్సర్సైజ్ గురించి మంచి బెనిఫిట్స్, అయినా వ్యాయామం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, వ్యాయామం ఎంత ముఖ్యం, దానివల్ల మనకి కలిగే వండర్ఫుల్ బెనిఫిట్స్, ఒక 12 బెనిఫిట్స్ చెప్తాను. ఒక్కొక్కటికి 4 బెనిఫిట్స్ చెప్పిన 4 మూలు 12 చెప్తాను, 5.5 లోపు. సో మంచి బెనిఫిట్స్ అంటే ఆరోగ్యంగా శరీరం కూడా ఎంత ఆరోగ్యంగా ఉండాలి, వ్యాయామం వల్ల శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనే మాటలు అనే మంచి ముఖ్యమైన టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం ఒక పాట వచ్చేస్తుంది, టాక్సీ వాలా సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సుప్రీం.

రైట్ దెన్, యువవాణి కార్యక్రమంలో ఉన్నాం. చక్కగా యూత్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి 12 బెనిఫిట్స్, అంటే ఉపయోగాలు అనుకోవచ్చు లేదా ప్రయోజనాలు అనుకోవచ్చు, వ్యాయామాలు చేయడం వల్ల. రెగ్యులర్ అంటే నిరంతరం, యూనో, క్రమం తప్పకుండా క్రమంగా వ్యాయామం చేయడం. అది జిమ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, వామ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు. మనం శరీరాన్ని కష్టపెట్టే అవసరం లేదండి, జస్ట్ సింపుల్గా చిన్న చిన్నగా దాన్ని, యూనో,

చూసినంతగా మెంటల్గా ఫిజికల్గా అంటే భౌతికంగా అదేవిధంగా మెంటల్గా కూడా అంటే మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడానికి మొట్టమొదటి పాయింట్ చూసినట్టయితే వ్యాయామం చేయడం వల్ల అంటే ఎటువంటి వ్యాయామం చేసినా సరే ఎక్కడో దగ్గర మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అందులో మన హార్ట్ యొక్క యూనో హెల్త్ని, హృదయం యొక్క గుండె ఆరోగ్యాన్ని ఏ ఎక్సర్సైజ్ అయినా ఏ వ్యాయామైనా కాపాడుతూ ఉంటుంది. చాలా చాలా గుండె యూనో ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా మనం చేయాల్సింది వ్యాయామం. అందులో ఏ వ్యాయామం అయినా పర్లేదు, మ్యాక్సిమం జిమ్కి వెళ్తే చెప్తారు కార్డియోవాస్క్యులర్ అని అవి ఏవో టర్మ్స్ ఉంటాయి, కానీ నార్మల్ వ్యాయామం చేసినప్పుడు మన బీపీని యూనో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వ్యాయామం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే బీపీ అనేది లోగా ఉంచడానికి, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉండేలాగా చేస్తుండదు. అదేవిధంగా ఆరోగ్యం అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ హార్ట్, హృదయం ఎటువంటి గుండెకి ఎటువంటి సమస్యలు రాకుండా, అదేవిధంగా బీపీ ఫ్లక్చువేట్ అవ్వకుండా, షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా చాలా ఉపయోగపడతాయి వ్యాయామం. అందులో వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, చాలా వస్తాయి. వ్యాయామం అంటే కొన్ని వందలు వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి మజిల్ అండ్ బోన్ అంటే కండరాలు నిర్మాణంలో, అదేవిధంగా ఎముకలు దృఢంగా ఉండడంలో, ఎముకలు బలంగా ఉండడంలో ఈ వ్యాయామం అనేది చాలా చాలా చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా మూడో పాయింట్గా చూసుకుంటే ఎనర్జీ లెవెల్స్, మనలో శక్తి యూనో స్ట్రెంగ్త్ అనేది బూస్టప్ చేయడానికి, శరీరం ఎప్పుడు కూడా బలంగా ఉండడానికి కూడా బూస్ట్ చేయడానికి, దానికి యూనో ఇంకా మంచిగా పాజిటివ్ వేలో ప్రేరేపించడానికి ఆ వ్యాయామం ఉపయోగపడుతుంది. నాలుగు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్. చాలామందిలో ఏంటంటే అయితే సన్నగా ఉండడం, లావుగా ఉండడం, లేదా పెరిగిపోవడం తగ్గిపోవడం ఇలా కాకుండా కాన్స్టెంట్గా శరీర యొక్క యూనో వెయిట్ మేనేజ్మెంట్, శరీర బరువుని ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచడం, కంట్రోల్డ్గా సేఫ్ జోన్లో ఉంచడం కూడా వ్యాయామం వల్ల మనకు కలిగే అత్యంత యూనో ముఖ్యమైన ఉపయోగాల్లో, బెనిఫిట్స్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మీ ఇంటికి ముందో గేటు దోకాలంటే డౌట్. సాగర్ రెనీనా రెడ్డి పాండిపాట జల్సామి నుంచి విన్నాం. తర్వాత యువన్లో మరిన్ని టాపిక్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామాలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో మనం మాట్లాడుకుందాం ఈరోజు. స్టే ట్యూన్డ్.

యువవాణిలో చక్కటి టాపిక్ వింటున్నాం, పాటలు కూడా విని ఎంజాయ్ చేస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం బ్రెయిన్ బూస్ అగ్రికల్. మనం శరీరానికి యూనో 12 బెనిఫిట్స్, 12 ఇంకా 100లో ఉంటాయి, కానీ నేనైతే ముఖ్యంగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలు లేదా ప్రయోజనాలు. మనకి మూడ్ అనేది బాగుండాలండి. ఎప్పుడు కూడా యూనో సాడ్గా ఉండకుండా, డల్గా ఉండకుండా మూడ్ అనేది ఎలివేట్ అవ్వాలి. మన మైండ్ సెట్ అనేది పాజిటివ్ మైండ్లో రిఫ్రెషింగ్ ఉండాలంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఆ వాకింగ్లోని స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, లేదా జాగింగ్లోని, ఏదన్నా ఏ వ్యాయామం చేసి స్విమ్మింగ్ సైక్లింగ్ ఏది చేసినా మూడ్ అనేది బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనకి స్లీప్ క్వాలిటీ, నిద్ర గాఢంగా పట్టాలి, మొత్తం నిద్ర పట్టాలి, మంచిమైన మెరుగైన నిద్ర పట్టాలంటే శరీరానికి అలసత్వం కావాలి. అలసిపోయేలా మనం చేయాలి. దానికి చిన్న అంత చిన్న వర్క్ అనేది ఇవ్వాలి. సో అలా వర్క్ ఇచ్చి దాన్ని కొంచెం ఎంతో కొంత యూనో పని చేయిస్తే ఆటోమేటిక్గా నిద్ర అనేది ఈజీగా పడుతుంది. అండ్ ముఖ్యమైనది మన బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్, అంటే మెదడు యొక్క సామర్థ్యం, మెదడు యొక్క పనితీరు, ఇవన్నీ మెరుగవడానికి యూనో మంచిగా పనిచేయడానికి, చాలా యాక్టివ్గా షార్ప్గా మన బ్రెయిన్ అనేది పనిచేయడానికి వ్యాయామం అనేది చాలా చాలా చాలా ముఖ్యమైనది. ఏ రకమైన వ్యాయామం అనవచ్చు, అది క్రమం తప్పకుండా మనం వ్యాయామం చేస్తే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకి రిస్క్ ఉంటుంది కదండి, డిసీజెస్, వ్యాధులు బారిన పడే రిస్క్, లేదా రోగాలు వచ్చే రిస్క్, ఇవన్నిటి కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యాయామం చేస్తూ ఉంటామో, ఏ రకమైన వ్యాయామం చేసినా సరే అది శరీరానికి బెనిఫిట్ ఇస్తూ మనకి యూనో వ్యాధి నిరోధక శక్తిగా, అదేవిధంగా డిసీజ్ రిస్క్ అనేది, వ్యాధులు బారిన పడే ఆ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది, రిడ్యూస్ అవుతుంది. తగ్గంటే ఎక్కువ వ్యాధులను అవాయిడ్ చేయడానికి హెల్దీగా మనం యోగాని, వ్యాయామాన్ని, జిమ్కి వెళ్ళిపోయి ఎరగబడిపోమని చెప్పను కానీ, కష్టపడిపోమని చెప్పను కానీ, చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవాలి. అదేవిధంగా మనకి క్యాలరీస్ బర్న్ చేయడంలో చాలా చాలా కీలకం అవుద్ది. మజిల్ని బిల్డ్ చేయాలంటే క్యాలరీస్ బర్న్ చేయాలండి. సో క్యాలరీస్ బర్న్ చేయాలంటే వ్యాయామం చేయాలి. అట్ ది సేమ్ టైం డైజెషన్కి, మెటబాలిజంకి, జీర్ణక్రియ, జీర్ణాశయం, జీర్ణం అంతా బాగా జరగాలి అంటే, అవన్నీ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా వ్యాయామం ఇంపార్టెంట్. అండ్ ఎపిటైట్, మన కడుపు పొట్ట, గట్ ఫీలింగ్ అంటాం. సో గట్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయి గట్ హెల్త్ అంతా, జీర్ణం అనేది బాగుండాలంటే. అండ్ ఫైనల్గా లాంజివిటీ, మన లైఫ్లో వయసు అనేది పెరుగుతుంది, అందరికీ పెరుగుతుంది, వయసు ఆపలేము. సో లైఫ్ లాంగ్ పెరగాలి అంటే మన జీవన యొక్క విధానం, మన వయసు పెరగాలి, ఎక్కువ కాలం మనం బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బతికే ఆ గ్యారంటీ మనం తెచ్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వ్యాయామం చాలా చాలా ముఖ్యమైనది, కంపల్సరీనే చెప్తాను నేనైతే. సో వ్యాయామం చేసుకుంటూ మన లైఫ్ని చూడాలి, హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్ వేలో, రిఫ్రెషింగ్ వేలో. ఎప్పటికప్పుడు శరీరం కూడా టాక్సిక్ ఉంటాయి, కొన్ని టాక్సిక్ లిక్విడ్స్ ఉంటాయి, టాక్సిక్ వాటి చెమట ద్వారా యూనో, లేదా మన టాయిలెట్ ద్వారా, మలమూత్రాల ద్వారా అన్ని రిలీజ్ అవుతుంటాయి. సో స్ట్రెస్ ఎంత బిల్డ్ అయిపోద్దో అన్ని లోపల స్టోర్ అయిపోతాయి. అదే ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్లు, యోగాలు, ఇవన్నీ క్రమం తప్పకుండా ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఎక్కువ స్వెట్ని కక్కాలి, చెమట కక్కేలాగా మనం ఎప్పుడైతే వ్యాయామాలు చేసి శరీరానికి తగిన వ్యాయామం ఇస్తామో, ఆ ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఇస్తామో, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. మనకి అదే కావాలి కదా, ఎంతకాలం బతికేమో అంత ఇంపార్టెంట్. అందరూ అంటూ ఉంటారు క్వాలిటీ కాదు క్వాంటిటీ, క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్. సో క్వాంటిటీతో పాటు క్వాలిటీ, క్వాలిటీతో పాటు క్వాంటిటీ. ఎంతకాలం బతికినా ఆరోగ్యంగా బతికితేనే మనకి బాగుంటుంది, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ విషయాన్ని. ఇంకా అలాగా యువానిలో చక్కగా పాటలు అయితే వినే కంటిన్యూ చేద్దాం. ఈనాటి యువాణి స్టేట్ యూన్ వింటున్నానండి, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు నుంచి కరెక్ట్ మా అల్లకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 మెగాహెర్ట్స్ పై 5:30 సమయం కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల యొక్క 2026 యొక్క గంటవారీ అప్డేట్స్ తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:31:40. యునో రైట్ నౌ మనకి టైం అయితే మన స్పెషల్ ప్రోగ్రామ్, మనందరికి ఇష్టమైన ప్రోగ్రామ్, ఒక పదం మీద మీరు భావాలు తెలిపి కవిత్వాల రూపంలో పంపే మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ రైట్ నౌ మనకి లిజనర్స్ రెడీగా ఉన్నారన్నమాట. వారు చక్కగా చాలా, నాకు తెలుసు మా వాళ్ళు ఏంటంటే మా లిజనర్స్ చాలా రెడీగా ఉంటారు, ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నారన్నమాట. రైట్ నౌ మనకైతే పదం ఇచ్చాను, లౌడ్ స్పీకర్ అనే పదం ఇవ్వడం జరిగింది. మరి పండగ టైం కాబట్టి హ్యాపీగా అందరం పాటలు వింటూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ మజా వేరబ్బా ఈ పండగ టైంలో విన్నాం స్పీకర్. సో లౌడ్ స్పీకర్ అనే పదం మీద మీకేమనిపిస్తుందో, మీ భావాలు ఆ పదం మీద మాకు పంపించండి. 6304-7674-36 అనే నెంబర్కి అన్నమాట. ముందుగా మనం పంపిస్తున్నారు లౌడ్ స్పీకర్ మీద జి వెంకటలక్ష్మి గారు అక్కిరెడ్డిపాలెం విశాఖపట్నం విశాఖ డైరీ నుంచి ఏమంటారంటే, మితిమీరిన మోత జాతరలో జలదించే స్పీకర్ లేకపోతే పండగకి సరదా ఉండదు. పాటలతో ఊరంతా సందడి, ఆనందాల వేదిక ఊరంతా సందడి, సంబరాల సవ్వడుల పెంచెను ఈ లౌడ్ స్పీకర్ పెంచుతుంది. ప్రశాంతతను మింగేసి గుండెల్లో దడ పుట్టించే గుబులు రోగాలు పుట్టించెను, అది ఎప్పుడు మితిమీరితే. సో మనం సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా పండగ ఉన్నప్పుడు. పిల్లలకి ఎస్పెషల్లీ, పిల్లలు గోడ సందడి చేస్తూ ఉంటారు, వాళ్ళు మారి పండగ జాతరలో కూడా పిపిపి డుమ్డుమ్ అని అవి బోర్లు ఊతూ ఉంటారు. సో హింసకి తావి లేకుండా, ఎటువంటి సౌండ్ పొల్యూషన్కి తావి లేకుండా, ఈ ధ్వని కాలుష్యం లేకుండా మనం ఈ సౌండ్ లౌడ్ స్పీకర్ని వాడినంత కాలం అంత బాగానే ఉంటుందంటూ లౌడ్ స్పీకర్ని చక్కగా జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాల నుంచి చాలా చక్కగా పంపించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఎందుకంటే లౌడ్ స్పీకర్ గురించి మనం మ్యాక్సిమం పాజిటివ్సే ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ మితిమీరిన శబ్దాలు వస్తే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఇబ్బందే. కొంచెం ఆలోచించాలి మరి అందరూ, ఎప్పుడు సౌండ్ పెట్టి వినాలనుకున్నప్పుడు నో ప్రాబ్లం. ఒకవేళ కంఫర్టబుల్ సౌండ్ జోన్లో అంటే తక్కువ సౌండ్లో వింటే ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు, మితిమీరితేనే ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మనకి పంపిస్తున్నారు లౌడ్ స్పీకర్ మీద ఇంకా కవిత్వాలు వస్తూనే ఉన్నాయి, మీరు కూడా పంపించండి 6304-7674-36 నెంబర్కి. మానాపురం రాజా చంద్రశేఖర్ బాబా మెట్ట విజయనగరం నుంచి ఏం పంపిస్తున్నారంటే, వావ్ లౌడ్ స్పీకర్ అంటేనే కర్ణభేరిలో రణభేరి. అయితే ఉత్సవాల్లో, పండుగల్లో, వేడుకల్లో, పెళ్లి సందడిలో కొంతమందికి ఉత్సాహ ఉత్తేజ ఉద్దీపనం ఉంటుంది. అయితే మరికొంతమందికి కర్ణ కఠోర శ్రవణ పరీక్ష, అంటే అది ఒక టెస్టింగ్, పేషెన్స్ టెస్ట్, ఏంటి సౌండ్లు ఏంటి శబ్దాలు అని చెప్పేసి. ఏదైతే నేమ్ ఎలాగైతే నేమ్ సందడి సందడే, నలుగురితో పాటు నారాయణే. లౌడ్ స్పీకర్లో వినిపించే సినీ గీతాలకి, నృత్యకారులకి కనుల పండుగే, వీక్షకులకి వినుల విందే. స్పీకర్లో కొన్నిసార్లు సభలో ఉపన్యాసాలు, వేదిక మీద కని సమ్మేళనాలు ఆకట్టుకునే యువత రికార్డింగ్ డాన్సులు, ఈ సంబరాలు అంబరాన్ని తాకితే ఆ సందడి జోరు మైక్లో శబ్ద తరంగాల హోరు మాటల్లో వర్ణించలేము. కంటి ముందు దృశ్యంగా మాత్రమే వీక్షించగలం. దేనికైనా ఒక పరిమితి ముఖ్యం, ఇది హద్దులు దాటనంత వరకు జీవిత గమనం నల్లేరు బండిపై నడకే. చాలా క్లియర్గా డీటెయిల్.

ఫీల్డ్గా భలే రాసి పంపారండి, మానాపురం రాజా చంద్రశేఖర్ బాబా మెట్ట విజయనగరం. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అనిపిస్తుంది సౌండ్ లిమిట్లో ఉన్నంత వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అది ఒక్కసారి లిమిట్ దాటి డుబ్ డుబ్ డుబ్ డుబ్ ఆడింది అనుకో, అప్పుడే బాధ అనిపిస్తుంది, అయ్యో ఏంటి శబ్దాలు, చెవులు మూసుకుంటాం. సో అలా లేకుండా సౌండ్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్డ్గా తక్కువలో పెట్టుకుంటే అందరికీ ఉపయోగకరం, అందరికీ బాగుంటుంది, శ్రేయస్కరం అన్నమాట. రైట్, నువ్వు పాట వినేద్దా. మరిన్ని మన సోదరులు పంపేవి యూనో ఆ కవిత్వాలు అన్నీ కూడా మనం చక్కగా నేను చదివి వినిపిస్తాను, మీరు విని వినిపించండి. ఇప్పుడైతే మీకోసం వస్తుంది. గుడుంబ శంఖ నుంచి చిలకామ్మ మొక్కుకి దొండ పండుకి.

ఇలాంటి మా పదం మీ భవన్లో లౌడ్ స్పీకర్ అనే పదం ఇచ్చేసాం. 6304-7674-36 నెంబర్కి పంపించవచ్చు మీ వాట్సాప్ సందేశాలు, భావాలు, కవిత్వాల రూపంలో. నెక్స్ట్ మనకు పంపిస్తున్నారు దైవపు గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ విశాఖపట్నం నుంచి. ఏమంటున్నారంటే లౌడ్ స్పీకర్, ఈ లౌడ్ స్పీకర్లు అనేవి గడిచిన 5-6 సంవత్సరాల క్రితం మనం ఎవరైనా సరే గుర్తు చేసుకున్నట్లయితే గణేష్ నవరాత్రి సమయాల్లో, అలాగే దసరా నవరాత్రుల్లో ఎక్కడ పడితే అక్కడ వీధి వీధికి వాడ వాడల ఎందు ఈ లౌడ్ స్పీకర్లు చెవి గోబలు బెమ్మెలెత్తేలాగా ఉండలేవి, బెమ్మెలెత్తేలాగా. సో ఇప్పుడు అది చాలా తక్కువ వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. అంటే మీకు తెలియని విషయం ఏం లేదండి, పోలీసులు ఆల్రెడీ, కమిషనర్ ఆల్రెడీ కౌషన్ దియా, ఎక్కడ స్పీకర్లు ఉండకూడదు, అంతగా సౌండ్లు పెట్టకూడదని ఆల్రెడీ పర్మిషన్ చెప్పలేదు ఎక్కడ కూడా. ఫస్ట్ 2 డేస్ స్ట్రిక్ట్ చేసిన తర్వాత వదిలేశారు. సో అలాగా, సో ఇప్పుడు కానీ అప్పట్లో ఒక చోట ఉండి శబ్ద కాలుష్యం అంటే, ఇప్పుడు టాటా ఏసీ వ్యాన్లో మున్సిపాలిటీ ఎక్కువ ధ్వనితో పాటు రోడ్డుపై ఊరేతున్నారు అంటే ఒకటండి, దైవప్పు గోపాలరావు గారు, వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎంత సౌండ్ చేసినా ఉదయం అది ఎందుకు ఆ కౌషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే చెత్త ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు, తీసుకెళ్ళి ఆ జీవీఎంసీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ బండిలో మాత్రమే వెయ్యాలనే అంకితజ్ఞానం మనకుండి. సో కొన్ని దేశాల్లో అంటే మీరు తెలుసో లేదో, జపాన్, చైనా, చాలా దేశాల్లో డస్ట్బిన్స్ ఉండవంట. సో డస్ట్బిన్స్ అనేవే ఉండవు అక్కడ, అంటే డస్ట్బిన్స్ ఉండకుండా అంత క్లీన్గా ఉంటున్నాయంటే ఎవరు చెత్త పారేయట్లేదు కాబట్టి. సో చెత్త వాళ్ళ పాకెట్లో పెట్టుకుంటున్నారు, తీసుకెళ్ళి పడేస్తున్నారు. సో ఈ స్వచ్ఛత గురించి కూడా నెక్స్ట్ మంచి బయట కూడా మీకోసం సిద్ధంగా ఉంది. 6:30 ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం క్యాంపెయిన్, స్వచ్ఛత ఈ సేవ భాగంలో, స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు మీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఇవన్నీ. సో మనం ఎంత సరదాగా అనుకున్నా ఈ ఫన్నీ లౌడ్ స్పీకర్ల గురించి, గవర్నమెంట్ ఒకవేళ అంత గట్టిగా వేస్తుందంటే వాళ్ళు సౌండ్ తగ్గించే వేయాలని కోరుకుందాం, కానీ ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అవుదాం. సో దైవపు గోపాలరావు, దైవపు హేమలత, ఉషా, టోనీ చాలా చక్కగా పంపించారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ మా పదం మీ భావం కార్యక్రమంలో. నెక్స్ట్ బీసెట్టి సుమలత గారు ఏమంటారంటే, చిన్న మైకులో చిన్న గొంతుక, పెద్ద స్పీకర్లో విశ్వవేదిక, గుండె లోతుల్లోని భావ తరంగాలలో గాలిలో తేల్చి గెలిచింది మాటకు వైభవం. బీసెట్టి సుమలత, వైఫ్ ఆఫ్ గంగాధర్, చాలా బాగా చెప్పారమ్మా, సింపుల్గా చెప్పేశారు, చాలా బాగుంది. ఎవరో పదం అడిగారు కానీ ఇంకా కవిత్వం చెప్పలేదు, నిన్నటి కవిత్వమే కనిపిస్తుంది. ఏం పేరు చూద్దాం. అండ్ నెక్స్ట్ అల్లారి అనీష్ గారు, ఆదివారం శుభ సాయంత్రం, మహాభదం ఇవ్వ లౌడ్ స్పీకర్ మైకు. ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరపల్లి నుండి జనకుల సత్యనారాయణ మూర్తి, కవితాజరి సాలాది, ప్రసన్న కుమార్, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి, అరిచి ఏమంటున్నారంటే, పల్లె మేల్కొలుపుకు అది తొలి కిరణం, ప్రజాస్వామ్యపు వేదికపై అది ఒక శరణం, గొంతు లేని వాడికి గొంతు కనిపిస్తుంది, దూర తీరాలకు సైతం వార్తను చేరుస్తుంది, సభల వేదికలపై విప్లవ గీతమై మారుమోగుతుంది, ఉత్సవాల వేళల్లో ఆనందనాదమై సాగుతుంది, సమాచారాన్ని పంచే సాధనం అది, సమాజాన్ని నడిపించే చైతన్య పర్వం అది. హాయ్ అల్లరీష్ గారు, హాయ్ అల్లరి హరీష్ గారు, థ్యాంక్ యూ అండి. నిశ్శబ్దాన్ని చీల్చేసే కఠిన స్వరం, ప్రశాంతతను దూరం చేసే శబ్ద కాలుష్యం, గుండెల్లో వణుకు పుట్టించే ధ్వనుల ప్రవాహం, నిద్రలేని రాత్రులను మిగిల్చే ఒక ప్రహసనం, ప్రహసనం ఇది కొత్త పదం అండి, భలే ఉంది, ఒక ప్రహసనం పలకడం కూడా. సో పసిపాపల ఏడుపులు దానికి వినపడవు, పరీక్షల విద్యార్థుల వేదనలు దానికి పట్టవు, పరిమితి దాటితే అది అమృతం కాదు విషం, స్పీకర్ల మోతతో అట్టడుకుతోంది నేటి జగం. వామో, నిజంగా గవర్నమెంట్ కూడా ఈసారి పండక్కి, ఇందాక ఎవరో చెప్పినట్టు తక్కువ వస్తుందంటే దానికి కారణం జీవీఎంసీ వాళ్ళు, కమిషనర్ వీళ్ళందరూ కూడా దాన్ని నియంత్రించారు, ముందే పర్మిషన్స్ తగ్గించారు, ఎక్కడ కూడా సౌండ్లు రాకూడదు, స్పీకర్లు మోగకూడదు, సైలెంట్గా హ్యాపీగా మీ యూనో వినాయక చవితి అంతా చేసుకొని నిమజ్జనాలు చేసుకోండి అని చెప్పారన్నమాట. సో అదనమాట సంగతి. నెక్స్ట్ మునగబాగు నుండి ఆడారి నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, లౌడ్ స్పీకర్ అంటే శుభకార్యాల పందిట్లో సంతోషాల

అంతటిని నువ్వే ఎక్కడో పలికే మాటను సంతోషాల సందడివి నవ్వే నువ్వే నవ్వా ఎక్కడో పలికే మాటను ఇక్కడికి చేర్చే వారధిని వారధివి నువ్వే. ఓకే ఓకే, మనం ఫస్ట్ నుంచి చదుదామండి. మనకు పాకుండా నారాయణ నాగేశ్వరరావు గారు లౌడ్ స్పీకర్ అంటే శుభకార్యాల పందిట్లో సంతోషాల సందడివి నువ్వే, ఎక్కడో పలికే మాటను ఇక్కడికి చేర్చే వారధివి నువ్వే, సమాచార ప్రవాహానికి సారథివి నువ్వే. అంతేకాదు పరిమితికి మించిన వాడకం ప్రశాంతతను ఇవ్వదు. నిజమండి, ఏదైనా సరే లిమిట్లో ఉండాలి. అది స్పీకర్ అవ్వచ్చు, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమాజానికి, యూనో, కామన్ ఆడియన్స్కి, కామన్ పీపుల్కి, సొసైటీకి ఇబ్బంది కలిగిస్తుందంటే అది అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. అది ఎవరైనా మనం నైబర్స్ ఎవరైనా చేసినా సరే వెంటనే మనల్ని చెప్పచ్చు, ఎందుకంటే అంత సౌండ్ పెడుతున్నారు, లిమిట్స్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పచ్చు. అట్లా ఉంటుంది మరి మనతో. అలా చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళని అయితే నేను మెచ్చుకుంటాను, ఎందుకంటే అయ్యో ఒకసారికే కదా పండగ కదా అని ఊరుకోకూడదు. దానివల్ల ఎవరికైనా, పెద్దవాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు, పిల్లలకి ఇబ్బంది అవ్వచ్చు, వీ నెవర్ నో కదా ఎవరు ఎంత ఇక్కట్లో పడతారో వాటి వల్ల అని చెప్పేసి. సో మనం ఏంటంటే ఏదన్నా మనకి ఏమో ఇబ్బందికరంగా ఉందంటే వెంటనే వెళ్ళి చెప్పేసుకోవచ్చు, చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా వాళ్ళు వినట్ వినకపోతే కూడా మనం చర్యలు తీసుకోవచ్చు అనమాట. అండ్ రైట్ నో మన కోసం ఇంకా పంపిస్తున్నారు చాలామంది, అవన్నీ నేను చదివి వినిపిస్తాను. ఈలోగా పాట వినిద్దాం, స్టే ట్యూన్డ్. హూలాలా హూలాలా అంటే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా నుంచి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
3: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
2: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
3: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.
4: రైట్ దెన్, మా పదం మీ భావంలో మన శ్రోతలు చక్కగా పంపిస్తున్నారు. లౌడ్ స్పీకర్ మీద చాలా వచ్చేస్తుంది, మామూలుగా రావట్లేదు, చాలా ఎక్కువ వస్తున్నాయి. అందుకే నేను కూడా ఫుల్ హ్యాపీ, మీరు కూడా హ్యాపీ పార్టిసిపేషన్కి. లౌడ్ స్పీకర్ కవిత పంపిస్తున్న ప్రభావతి శ్రీకాకుళం పోలాకి మండలం నుంచి. ఉదయాన్నే సుప్రభాతం, మధ్యాహ్నం ఎన్నికల ప్రచారం, సాయంత్రం డీజే హోరు, రాత్రి పెళ్లివారు జోరు, ఇనుప గొట్టపు గొంతులోన ప్రాణం లేని ప్రచార మూత, చెవిటిదైన నగర వీధి, గుండె మీద భారం ఓయి, అమ్మకం మాటైనా ఆరాధన పాటైనా, అమ్మకం మాటైనా ఆరాధన పాటైనా, గాలిలో తేలియాడుతూ హద్దులు దాటుతుంది. ప్రశాంత రాత్రికి నిద్ర లేకుండా ఇనుప గరాటు నగరానికి వేకో చేస్తుంది. పుణ్యక్షేత్ర జాతరైన పుట్టినరోజు పండుగ అయినా చెవులు తూట్లు పడేలా నింగిగెగిసే రోదసాగరం, గాలిలో తేలి వచ్చే గర్భపు కేక ఈ లౌడ్ స్పీకర్, గాలిలో తేలి వచ్చే గర్భపు కేక ఈ లౌడ్ స్పీకర్. ప్రభావతి శ్రీకాకుళం జిల్లా పోలాక మండలం. అద్భుతంగా రాశారమ్మా, చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మనకి పంపిస్తున్నారు హైదరాబాద్ నుండి శ్వేత, నిక్షా, హనీ. మీరు పంపారండి కానీ అక్కడ నాకు ఎందుకు నో రెస్పాన్స్ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి పంపించండి హైదరాబాద్ నుండి. శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ మళ్ళీ పంపండి. ఆ ఫోటో ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో, సంథింగ్ ప్రాబ్లం. నెక్స్ట్, అబ్బో పెద్ద ఎస్సే పంపించారు ఎవరు, ఈవని రవిశంకర్ శర్మ రాజమహేంద్ర వారి నుంచి. ఏమంటున్నారంటే, లౌడ్ స్పీకర్ మనిషి ఆవిష్కరణలో ఒకటి, నిజమేనండి, మనమే కనుక్కున్నది. లైట్ బల్బ్ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేయడంలో దానికి అదే పోటీ. అయితే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఊరి నడిబొడ్డులో మ్రోగిన గ్రామఫోను రికార్డులు, స్టేజి మీద శ్రీకృష్ణ తులాభారం, సత్య హరిశ్చంద్ర నాటకాల పద్య పరిమళాలు, వాటన్నింటినీ మనం విని ఆనందించి లౌడ్ స్పీకర్లోనే ఆనందించింది లౌడ్ స్పీకర్లోనే, నిజమండి. ఇప్పుడు చెవికి దగ్గరగా పెట్టుకొని మొబైల్ ఫోన్లో ఈ యూనో ఇయర్ ఫోన్స్ అని అవన్నీ ఇవన్నీ మాటలను ఆలకించి ఆ సమాచారాన్ని అందరికీ పంచుతున్నామంటే అందుకు ఒక బుల్లి స్పీకరే కదా కారణం. ఐ అగ్రీ విత్ యూ అండి. రేడియోతో అందరికీ దగ్గరైన ఈ లౌడ్ స్పీకర్ చాలా ప్రాధాన్యత కలది. బస్సు వస్తుందని తెలుస్తుంది, రైలు రాబోతుందని తెలుస్తుంది, తెలియజేస్తుంది ఈ స్పీకర్. అంటే బస్సు వస్తుందని పాపం, రైలు వస్తుందని కూడా హూ అంటే. సో కానీ అదే పనిగా శబ్ద కాలుష్యంతో హద్దులు దాటామా గోపల గురి అంటాయి. మళ్ళీ విందామన్నా చెవులు పనిచేయవు, వినిపించవు, వినిపించుకోలేవు, వినిపించుకోవాయి అంటున్నారు. వినండి, తగ్గించండి సౌండ్ అంటున్నారు. ఈవని రవిశంకర్ శర్మ రాజమహేంద్ర ఎక్సలెంట్గా రాశారండి, ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ కీర్తన మధురవాడ నుంచి ఏమంటున్నారంటే, లౌడ్ స్పీకర్, ఈ లౌడ్ స్పీకర్ అంటే లౌడ్ ఎక్కువ అని అర్థం. ఇది పూర్తిగా మన సంప్రదాయం కాదు, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు కాబట్టి మనం చేసుకునే హంగామా పరిమితులు దాటకుండా మనమే చూసుకునే బాధ్యత అతి ఎప్పుడూ అనర్థం. మనకు ఉత్తేజితమైనది సంగీతమే ఊపిరి పోవటానికి కారణమవుతుంది. అబ్బో మనం సృజనకు ఊత అవ్వాలి, ఎలాంటి ఉపద్రవం రాకుండా మనమే బాధ్యత వహించాలి. చక్కని సంగీతం మనసుకు ఆనందం అంటున్నారు కీర్తన మధురవాడ, చాలా బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవేంద్ర రెడ్డి, అజయ్, ఏ ప్రసాద్, రమానా,

చందు శంకర్ కాకినాడ నుంచి పంపిస్తున్నారు లౌడ్ స్పీకర్. ఎక్కువ అయితే క్రౌడ్ తగ్గుతుందేమో. ఆ సౌండ్లోనో ఫోన్లు వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడడానికి చాలా చికాకు వస్తుంది, పెడుతుంది. ఆ ఉత్సాహం ఉరకలు పరుగులు ఈ విధంగా లౌడ్ అయిపోతుంది. సమయానికి ఆ విపరీత శబ్దం విరుచుకుపడకుండా బాణాసంచా శబ్దంతో కలిసిపోవాలి. బాగా చెప్పారండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి పంపిస్తున్నారు, చాలామంది పంపిస్తున్నారు, కొన్ని ఓపెన్ అవ్వట్లేదు, మళ్ళీ పంపించడానికి ట్రై చేయండి అండి. పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చక్కగా లౌడ్ స్పీకర్ అనే పదం మీద భలే భలేగా పంపించారు మా శ్రోతలందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే ఇరుముడి కట్టు బిట్ వినేద్దాం. చివరిగా ఈనాటి మా పదం మీ భావం కంక్లూడ్ చేద్దాం. స్టే ట్యూన్ 2102.

0: ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం ముగుస్తుంది.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:50. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. వేటకు వెళ్లే మత్స్యకారులకు తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంత ఈ రోజు అంటే సెప్టెంబర్ 26 భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 అదే ప్రాంతంలో కొనసాగుతుంది. అదే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి సెప్టెంబర్ 21 తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయు

వాయుగుండంగా మరియు సెప్టెంబర్ 22కి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిషా తీరాల సమీపంలో పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకున్నటువంటి వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్రతీరంలోని మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. నేటి భారత కాలమానం ప్రకారం నేటి 6 గంటల నుండి ప్రారంభమై రాబోయే 5 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రకటన వింటారు. కంచరపాలెంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా రేపు సోమవారం జరుగుతుంది. ఆసక్తిగల అర్హత కలిగిన ఐటీఐ చేసిన అభ్యర్థులు రేపు ఉదయం 9 గంటలకు హాజరు కాగలరు. ఇందులో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కూడా అప్రెంటిస్గా పనిచేయడానికి 2 పోస్టులున్నాయి. ఐటీఐ అర్హత కలిగిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఈ నెల 21వ తేదీ అంటే ఉదయం 9 గంటలకు సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ ఎన్ సోలమాన్ తెలిపారు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 మెగాహెర్ట్స్పై వింటున్నారు ప్రసారాలు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. విని వెంటనే విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విని వెంటనే సంస్కృతంలో ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు. అనంతరం 6:30 నుంచి 30 వరకు అవర్లీ అప్డేట్స్. జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల యొక్క 2026 యొక్క గంటవారి అప్డేట్స్, తాజా సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: हमारी जिम्मेदारी।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువల తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రాలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్ డిమాండ్కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 50% పైగా లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటులలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్టంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పిఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కే తహత్ అబ్ తక్
0: 50

0: 5 लाख से ज्यादा घरों में रूफटॉप सोलर पैनल्स लग चुके हैं। हर घर को 80,000 रुपए तक की आर्थिक मदद दी है। कुसुम योजना के तहत सरकार ने 30 लाख किसानों के खेतों में सोलर पंप्स लगाने का काम किया है। हमने वन नेशन वन ग्रिड का एम्बिशियस प्रोजेक्ट भी पूरा कर लिया है।
1: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు, పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ కోరారు. మైభారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సమయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. దిల్ల్యాం పర్యావరణ సమ్మేళనస్య సమాపన సత్రం అలంకురవతి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రావోచత్ యత్ సద్యో జాతః ప్రాకృతిక ఆపదః సుదృఢ జల వాయు కార్యాచరణాయ అస్మాన్ ప్రేరయంతి. దేశే యువవర్గేభ్యః మాదక ద్రవ్య ముక్తయే రాష్ట్రీయ సంకల్ప సమారోహః ఆయోజ్యతే. సౌదీ అరబే హౌసీ ఆక్రమణైః యుద్ధ స్థితిః సంజాతా. అపి చ క్రీడా వార్తాసు మహిళా క్రికెట్ దళం బాంగ్లాదేశ దళం పరాభూయ ఏషియన్ గేమ్స్ క్రీడాయాః చరమే సోపానే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః ఉక్తవతీ యత్ సద్య ఏవ జాతైః బహుభిః ప్రాకృతికాపద్భిః స్పష్టం జాతం యత్ జలవాయు పరివర్తనానాం ప్రభావాన్ న్యూనీకర్తుం సుదృఢా జలవాయు కార్యయోజన ఆవశ్యకీ వర్తతే. నవదిల్ల్యాం

స్వకీయస్య పథకాభియానస్య శుభారంభో విహితః. ముంబైనగరే అద్య ప్రభాతే కళాచౌకీ క్షేత్రే గణేశోత్సవమండలస్య సమీపే అస్థాయి పేయజల కేంద్రే విద్యుదాఘాతేన ద్వయోః జనయోః మృత్యుః అభవత్. చత్వారశ్చ జనాః వ్రణితాః సంతి. వ్రణితాః సమీపస్థేషు చికిత్సాలయేషు ప్రవేశితాః. తేషు ఏకస్య అవస్థా గభీరా ఇతి సూచితా. తత్రైవ త్రయాణాం చ అవస్థా స్థిరా ఇతి. సహైవ రాజ్యే ఏకస్మిన్ అన్యస్మిన్ ప్రసంగే అద్య ప్రాతః ముంబైనగరస్య కోస్టల్ రోడ్ ఇత్యత్ర BMW కారయానం దుర్ఘటనాం ఆపన్నం. అస్యాం దుర్ఘటనాయాం త్రయాణాం జనానాం మృత్యుః అభవత్. ఏకశ్చ జనః వ్రణితః. వ్రణితః చికిత్సాలయే ప్రవేశితః అస్తి. గగనే స్వకీయ కౌశలం దర్శయత్ సూర్యకిరణ దళం మేరఠే సర్వాన్ వ్యామోహితం అకరోత్. రక్షామంత్రి సంజయ్ సేఠః ఏతాం విమాన లీలాం అపశ్యత్. అసౌ న్యగాదీత్ యత్ వాయుసేనాయాః అనుశాసనం శౌర్యం చ ఏతేన ప్రతిఫలతి. దళేన త్రింశత్ వర్షేషు అధికాని ప్రదర్శనాని కృతాని సంతి. దళస్యాస్య విమానైః హ్యః ఆరభ్య గగనతలం స్వకీయే వశే కృత్య విస్మయకార్యాంతరిక్ష కౌశలేన దర్శకాన్ మంత్రముగ్ధాన్ అకారి. రక్షామంత్రాలయేన సంసూచితం యత్ దినద్వయాత్మక అవధౌ ఛాత్రాన్ NCC కెడెట్స్ NSS స్వయంసేవకాంశ్చ మేళయిత్వా లక్షాధికైః జనైః అస్య గగన ప్రదర్శనస్య ఆయోజనం కృతం. సామాజిక మాధ్యమే స్వకీయ లేఖనే మంత్రిణా సంజయ సేఠేన ఏషః కార్యక్రమః అనుశాసనస్య పరిశుద్ధేః సామూహిక సమన్వయస్య వ్యావసాయికతాయాశ్చ సంగమః తథా భారతీయ వాయుసేనాయాః గౌరవమయీ క్షమతాయాః ప్రత్యక్షం ప్రామాణ్యం ఇతి అభిహితం. మంత్రిణా అస్య దళస్య శౌర్యం సమర్పణం చ భూరిషః ప్రశంసితం. యేన స్వకీయాయాం త్రింశద్వర్షీయాయాం అనుపూర్వికయాత్రాయాం భారతే విదేశేషు చ అష్టశతాధికేషు గగనప్రదర్శనేషు కౌశలం దర్శితమస్తి. జోధపురే వాయు సురక్షాం సంవర్ధయంతి భారతీయ వాయుసేనా జాపాన దేశేన సహ వీర్ గార్డెన్స్ అభ్యాసం సంచాలయతి. మంగళవాసరే సమాప్యమాణే అస్మిన్ అభ్యాసే తేజస్ రైఫల్ ప్రభృతిని విమానాని నభసి కౌశలం దర్శయంతి. మహిళా క్రికెట్ క్రీడాయాం భారతం ఏషియా క్రీడానాం నిర్ణాయక చక్రే ప్రవిష్టం. జాపాన దేశే అద్య క్రీడ్యమానే ద్వితీయ ఉపాంత్య చక్రే భారతేన బాంగ్లాదేశ దళం చతుర్దశాధికైకశత ధావనాంకైః పరాజితం. మంగళవాసరే సువర్ణ పదకాయ ఆయోజితే నిర్ణాయక చక్రే భారతీయ దళం శ్రీలంకా దళం సమ్ముఖీకరిష్యతః. ఇతి వార్తాః.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇదొలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల్లో శుభ్రపరిచే అలవాట్లు పెంపొందించడం, ఇంకా క్లీన్లీనెస్ గురించి మనతో మన శ్రోతలతో పంచుకోవడానికి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం గురించి మాట్లాడడానికి శానిటరీ ఇన్స్పెక్టర్ బూడూరి నరేష్ గారు మనతో ఉన్నారు. వారు ఏమంటున్నారో మనం విని తెలుసుకుందాం వారి మాటల్లోనే.

అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ బూదూరి. నేను వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నాను. మన దేశ అభివృద్ధిలో స్వచ్ఛతకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. స్వచ్ఛత హీ సేవ అంటే కేవలం పరిసరాలు శుభ్రంగా ఉంచడం మాత్రమే కాదు, అది మన బాధ్యత. మన బాధ్యతగా సమాజానికి సేవ చేయడం. మన ఇల్లు శుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అలాగే మన వీధి, మన కాలనీ, మన గ్రామం, మన నగరం కూడా శుభ్రంగా ఉండాలి. ఇది కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. అలా అని మన వీధుల్లో డ్రైన్ క్లీనింగ్, రోడ్ స్వీపింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మన ఇల్లు, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోద్ది. మన పరిసరాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించడం అనేది స్వచ్ఛతలో ఒక ముఖ్యమైన అడుగు. తడి చెత్తలో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్ల తొక్కలు, పువ్వులు ఇలాంటి జీవ వ్యర్థాలన్నీ ఉంటాయి. అలాగే పొడి చెత్తలో కాగితం, ప్లాస్టిక్, గాజు, లోహాలు ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని ఇంటి దగ్గరే వేరు చేయడం వల్ల చెత్త నిర్వహణ మరింత సులభంగా, సమర్థవంతంగా జరుగుతుంది. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కూడా మన బాధ్యతే. అలాగే మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దాని ప్రభావం సమాజం మొత్తం మీద కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంటి ముందు చెత్త వేయకపోవడం ఒక చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఒక ప్రాంతంలో ప్రతి ఒక్కరూ అదే నిర్ణయాన్ని పాటిస్తే ఆ ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. మన చేతిలో ఉన్న చెత్తను రోడ్డు మీద, కాలువల్లో వేయకుండా బుట్టలో వేయడం, చెత్తను వేరు చేసి ఇవ్వడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, కాలువలు, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ మనం ప్రతిరోజు చేయగలిగే చిన్న చిన్న సేవలే. స్వచ్ఛతకు ఆరోగ్యంతో కూడా ఎంతో దగ్గర సంబంధం ఉంది. పరిశుభ్రమైన పరిసరాలు ఉంటే దోమలు, ఏగులు మరియు అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే పరిస్థితులు తగ్గించుకోవచ్చు. అందుకే మన పరిసరాల పరిశుభ్రత అనేది మన కుటుంబ ఆరోగ్యానికి, మన సమాజ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ప్రత్యేకంగా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వారికి నేర్పించాలి. ఎందుకంటే ఈరోజు మనం వారికి నేర్పే ఈ చిన్న చిన్న అలవాట్లే రేపు పరిశుభ్రమైన సమాజానికి పునాది అవుతుంది. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం మన అందరినీ ఒకే లక్ష్యంతో కలుపుతుంది. నా పరిసరాలు నా బాధ్యత, నా నగరం నా బాధ్యత, నా దేశం నా బాధ్యత. మనలో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకేస్తేనే మన సమాజం ఎంతో ముందుకు వెళ్తుంది. పరిశుభ్రత కోసం మనం చేస్తున్న కార్యక్రమాల కంటే పరిశుభ్రత కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి మనం సహకరించాలి. వారు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు చేస్తున్న సేవను మనం గౌరవించాలి. అదే సమయంలో మన వంతు బాధ్యతగా కూడా మనం నిర్వర్తించాలి. స్వచ్ఛత అంటే ఒకరోజు చేసే కార్యక్రమం కాదు, అది ప్రతిరోజు పాటించాల్సిన జీవన విధానం. కాబట్టి ఈ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేద్దాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయము, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తాము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తాము, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాము, ఇతరులకు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తాము. మన మార్పు మన ఇంటి నుంచి ప్రారంభమై మన వీధికి

ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా మనందరం కూడా అందరూ చేయేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. స్టేట్ హ్యూమన్ మిక్సర్ మస్తీ అంటుంది మీ రెయిన్బో సాగరిక. పాట విందాం, మరి పాట విన్న తర్వాత కాల్ తీసుకుందాం. కాల్ చేయండి 0891 272744 లేదా 88 నంబర్స్కి.

0: రైట్ దెన్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో చూద్దాం. కాల్ చేయండి 0972777888 నంబర్స్ కి. హలో,
1: హరీష్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: శిరీష ఫ్రమ్ నాయుడుపేట.
0: సిరి గారు, క్వశ్చన్ వేస్తాను చెప్పండి.
1: సింపుల్ క్వశ్చన్ అడగండి.
0: సింపులేనండి, సింపుల్. ట్రిపుల్ రోల్ ప్లే
1: చెప్పండి.
0: చేసిన సినిమాలు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ మూడు పాత్ర త్రిపాత్ర అభినయం చేసిన సినిమాలు ఏమైనా తెలుసా?
1: ముగ్గురు మనగాళ్ళు.
0: ఓకే,
1: జైలా ఒకస, నాగార్జున గారిది ఏదో సినిమా ఉంటుంది.
0: ఓకే సరిపోద్ది, లెట్స్ కమ్ ఆన్, వేరే ఛాన్స్ ఇద్దాం.
1: థ్యాంక్ యూ
0: అదర్ కొట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో,
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి.
2: హాయ్, గుడ్ ఈవినింగ్.
0: ఇంకో పేరన్న
2: దేవి ఫ్రమ్ శ్రీకాకుళం.
0: దేవి గారు మాకేం తెలియదు అండి, ఫుల్ ఫేమస్ అండి మీరు. చెప్పండి, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారు?
2: హలో
0: దేవి గారు, మీ ఫేవరెట్ విలన్ ఎవరమ్మా ప్రతి నాయకులు?
2: విలనా?
0: ఎగ్జాంపుల్ ఏమైనా, అరుంధతుల పశుపతి అలాగా.
2: ప్రకాష్ రాజ్.
0: ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ చెప్పండి టక్కున.
2: డైలాగ్
0: చెప్పాలి, పిచ్చోడా చెప్పండి. ఒక్కళ్ళు ఉంటది కదా స్వప్న, అదైతే నేను అందరు బొబ్బేమ్మనరా. స్వప్న చెప్పండి, ఇష్టమైన నటుడు అంటున్నారు, ప్రతి నాయకులు అంటున్నారు, పోనీ బొమ్మరిలో డైలాగ్స్ ఉంటాయి. ఎప్పటికీ నా చెయ్యి మీ చేతిలో ఉంది.
2: వీరేంద్ర, వీరేంద్ర అందరు వాడు మూవీలో డైలాగ్ ఉంటది కదా.
0: అవునవును,
2: వీరేంద్ర అదే చెప్పడం రావట్లేదు.
0: పోలేండి, అదే అరే ఇరుబాబా అంటాడు చిరంజీవి. ఏంట్రా అలా పిలుస్తున్నావు అంటాడు. సరే అందరు వాళ్ళు బాగా ప్లే చేస్తారులే.
2: హలో,
0: చెప్తారా చెప్తారా?
2: వీరేంద్ర, ఇరుబాబు కాదు, వీరేంద్ర.
0: ఎస్, వీరేంద్ర, వీరబాబు కాదు, వీరేంద్ర. క్లాస్
2: వీరేంద్ర.
0: ఓకే దేవి గారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వెల్ ట్రై, వెల్ ట్రై, వెల్ ట్రై. నెక్స్ట్ కాలర్, హలో
3: సార్. నమస్తే.
0: నమస్తే, వెల్కమ్.
3: థ్యాంక్ యూ సార్. బాగున్నారా?
0: బాగున్నాను. మీ పేరు?
3: రమణ సీతమ్మ నాగులపల్లి.
0: అది ఏంటప్ప ఇంత క్లాస్ గా వస్తుంది వాయిస్ అనుకున్నా. మీ ఫేవరెట్ ఫీమేల్ విలన్ ఎవరండి?
3: రాఘోపాలరావు గారు.
0: రావు? అబ్బా ఫీమేల్ అన్నాను, సరే రావు గోపాలరావు కదా ఒక డైలాగ్. ఏమిటయ్యా చెప్పండి
3: సార్, దానికన్నా నేనైతే రవివారం నేను చెప్పగలుగుతాను.
0: చెప్పండి, అట్టు చూడు ఇటు చూడు, చెప్పండి చెప్పండి.
3: చాలా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది అది, చిన్నసం
0: కాదు ప్రేమకుడు. చెప్పండి.
3: చాలా అద్భుతంగా ఉంటది సార్. బాగున్నారా? కొద్ది వినాయక చవితి అడవుల్లో పడిపోయింది సార్. బాగా
0: హ్యాపీ వినాయక చవితి.
3: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు, ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్, హలో.
4: హలో హరీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు?
4: బాగున్నాను సార్. చిరంజీవి సార్?
0: చిరు గారు, చిరు డైలాగ్ ఒకటి చెప్పండి మాకోసం.
4: ఏ డైలాగ్ చెప్పమంటారు?
0: ఏదో స్టాలిన్ లో గానీ ఇంద్రాలో గానీ మొక్కే కలర్.
4: మీరు రాఘోపాలరావు అన్నారు కదా, ఆయన డైలాగ్ చెప్తానండి.
0: చెప్పండి చెప్పండి, వెరీ ఛాలెంజింగ్.
4: అగ్నిపర్వతంలో ఒక డైలాగ్ మంచి తమాషాగా ఉంటదండి.
0: ఓకే.
4: వాడు వీడు ఒక్కటి కానప్పుడు వీడు వాడు ఒక్కలాగే ఎలా ఉన్నారు? వాడు వేరా వీడు వేరా, వీడు వేరా వాడు వేరా, వేరు వేరుగా వాడు వీడు వింటున్నప్పుడు వీడు వాడు ఒక్కలాగే ఎలా ఉన్నారు?
0: దింపేశారండి వాయిస్, దింపేశారు. భలే వచ్చింది చిరు గారు, చాలా టాలెంట్ ఉంది అయితే. థ్యాంక్ యూ అండి, నిజంగా ఇంత టాలెంట్ అండి మా బిజినెస్, ఇంత టాలెంట్. నెక్స్ట్ కాలర్, హలో. లవరాజ్ గారు, రాజ్ గారు వచ్చారు, కింగ్ ఇస్ బ్యాక్. చెప్పండి ఏం డైలాగ్ చెప్తారు? లేదు నేను అడగనా, ఫీమేల్ విలన్స్ లో కూడా మళ్ళీ బాగా మెప్పిస్తారు నరసింహల రమేకృష్ణ గారులాగా. సో మీకు ఇష్టమైన ఫీమేల్ విలన్ ఎవరు ప్రతి నాయకులు? నటనతో మిమ్మల్ని బాగా మెప్పించారు.
5: డైలాగ్స్ రావు కానీ రమేకృష్ణ గారే అండి.

0: కట్టప్పా, ఇది నా మాట, ఇది నా పాట, ఈ శాసనం అంటారుగా.
1: ఓకే సార్, మీ మీ దగ్గర అటెండెన్స్ వేసుకోలేమో అనుకున్నాను, వేసుకున్నాను సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్
0: అభి
1: యూ
0: వినాయక్
1: సార,
0: చవితి బిలేటెడ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సార,
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
0: నమస్తే నమస్తే. నెక్స్ట్ కాలర్ చూద్దాం ఏం చెప్తారు. హలో,
1: గుడ్ ఈవినింగ్ హరీష్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: ఇది ఈరోజు డైలాగ్ సార్,
0: మామూలుగా
1: సాంగ్
0: ఉండదు.
1: కదా.
0: మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి ఒక డైలాగ్ చెప్పాలా, కమెడియన్ డైలాగ్.
1: కమెడియన్
0: అన్న అన్న అన్న బుచ్చుకు బుచ్చుకు అంటారు. అలాంటి మీ ఇష్టం, మీ ఇష్టం. బ్రహ్మానందం గారు చెప్తారు, అలీ గారు చెప్తారు.
1: సడన్ గా ఏంటి రావట్లేదు.
0: సడన్ గా అదే, దట్ ఈస్ ద ట్విస్ట్ ఇన్ ద టేల్ ఆఫ్ ది ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. పాడుగా జాల, మీరు పాడగలరు.
1: అదే పాట పాడమంటారా?
0: నో నో నో నో నో, ఓన్లీ డైలాగ్.
1: డైలాగ్
0: పాటలు మేము వినిపిస్తాం
1: అది నువ్వు
0: కదమ్మా.
1: పాడుతున్న రాగం ఏంటి?
0: తగిడ తగిడదా.
1: మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం, మీరు మాత్రం ఇక్కడే ఉండిపోతారు. బ్రహ్మానందం గారి డైలాగ్ అమ్మా.
0: అవును, కింగ్ సినిమాలు భలే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: థ్యాంక్
0: బాయ్
1: యూ, బాయ్
0: బాయ్
1: అమ్మా.
0: బాయ్. మా వాళ్ళు ఇంకా డైలాగ్ చెప్తారులేండి, ఏం పర్లేదు. ఇప్పుడైతే ఒకటి రెండు మూడు అందరి వాడి నుంచి పాడిందాం. స్టే ట్యూన్డ్.

0: తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే అండి. హరీష్ గారు
0: నమస్తే, ఎక్కడున్నారు?
1: శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం. మీ పేరు?
1: త్రిడి పసలపూడి.
0: ఓకే, ఏ డైలాగ్ చెప్తారు? వీర శంకర్ రెడ్డి.
1: ఇంకోటి
0: చెప్పండి.
1: బ్రెయిన్ మైండ్ బ్లాక్ అయితే దిమ్మ. అరే కాదు కాదు, కొండిగాడు.
0: ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా?
1: అరే అయినా అరే కాదు కాదు, కొండిగాడు.
0: బాబోయ్ సూపర్ అండి, మీరు సూపర్. థ్యాంక్ యూ.

0: థ్యాంక్ యూ, నమస్తే.
1: బాయ్ బాయ్
0: బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, వెల్కమ్ వెల్కమ్.
1: మన భాగం నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఏఎన్ఆర్ గారు, ఏ డైలాగ్?
1: అవునండి, అయితే బొమ్మలం గారిది ఒకటి చెప్తానండి.
0: వావ్, చెప్పండి చెప్పండి.
1: ఓకే అండి. ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరితాడు, ఇక్కడ కడితే కాశీతాడు, మరి అక్కడ కడితే పడతాడు.
0: నా ఫేవరెట్ మూవీ అతడైతే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: ఓకే అండి,
0: నిజంగా ఆ మూవీ సీన్ గుర్తు చేసుకోండి అందరూ. ఇలా నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో అండి.
0: హాయ్ హాయ్
2: హాయ్ హాయ్.
0: ఏ డైలాగ్ చెప్పబోతున్నారో
2: ఇప్పుడు? డైలాగ్ చెప్తాను, బ్రహ్మానంద గారిని నేను చెప్తానండి.
0: తప్పకుండా తప్పకుండా.
2: అయితే నెంబర్ 1 డైలాగ్ ఉంటదండి. ఇది కాగితాలు, ఇగో ఈ కాగితం చింపుతున్నాను, ఇది చింపేస్తున్నాను, దీన్ని అటికించి ఉంచు, నేను వచ్చి చదువుకుంటా అనగానే అంటే బ్రహ్మానంద, కాగితాలు చింపుకు చింపి వచ్చాక చదువుకుంటావా, నన్ను నీది అతికించి వచ్చమంటావా?
3: గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను సార్.
0: గుడ్ ఈవినింగ్ గోపి గారు, ఏ డైలాగ్? ఎవరిది
3: డైలాగ్ అంటే, మరి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చాను సార్ ఊరు నుంచి.
0: అయ్యో అయ్యో,
3: కాకపోతే మిగతా కాలర్స్ ఇచ్చేద్దాం.
0: తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ అండి గోపి గారు. వినాయక చవితి నిజంగా పండగ వాతావరణం ఉందండి, బయట ఎక్కడ ఎవరు కాల్ చేసినా ఆ నిమజ్జనం హడావిడే. సో ఇందాక లౌడ్ స్పీకర్ గురించి అద్భుతంగా పంపించారు మా ఆపద మీ భావంలో, అండ్ ఇప్పుడు కాల్స్లో కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి చక్కగా మనం ఇచ్చిన టాపిక్ మీద ఏ డైలాగ్ చెప్పాలి, ఎవరు డైలాగ్ చెప్పాలి, మాడ్యులేషన్స్తో సహా మా లిజినెస్ టాలెంటే వేరే లెవెల్ అట్లుంటుంది మా లిజినెస్తో. అండ్ కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 MHz పై. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

సమయం 7 గంటలు. కార్యక్రమ వివరాలు, ప్రోగ్రామ్ సమ్మరీ విందాం. నేటి కార్యక్రమాల భాగంగా 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఫార్మ్ టు సిటీ స్పాన్సర్ ప్రోగ్రామ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సేంద్రియ సాగుతో స్వయం సమృద్ధి రైతే ఓ అగ్రి ఎంటర్ప్రీనియర్ పరిచయ కార్యక్రమం. విజయనగరం ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సిమ్మ అప్పలరాజు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. నేటి కార్యక్రమాల్లో 7:45 మెలోడీ మ్యాచ్, అనంతరం 8 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్ మరియు శ్రీ ఆర్ రాఘవేంద్ర ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. నేటి కార్యక్రమాల్లో 10:00 డైలీ అప్డేట్ 20వ ఎడిషన్ ఆసియా క్రీడలు ఏషియన్ గేమ్స్ 2026 26లో భాగంగా జపాన్లో జరుగుతున్న కార్యక్రమంపై 20 నిమిషాల పాటు ఢిల్లీ కేంద్రం నుంచి డైలీ అప్డేట్స్ ఉంటాయి. నేటి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమ వివరాలు తెలుసుకున్నారు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 102 మెగాహెర్ట్స్ పై సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्ट नीति कोरता भूक्षयम वी असमतुल्यता उदाहरण मुर्मू चेप्पारु. నీటి

0: జాగ్రత్త ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంచ్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకే అనేక స్తరపర అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పండ్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో క్షేత్రో మే రఖనే కే లియే ఔపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు, గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని మున్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాల్లో భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండోపాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక

0: పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన, దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్ వల్ రివెన్ విదర్శా కె వినోద్ సోనం ఉత్తమ్ మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: Akashavani Visakhapatnam Kendram, samayam 7:16. Sponsored program intaru Bharata Prabhutva Kendra Vyavasaya Mariyu Raitu Sankshema Mantritva Shakha variche ప్రాయోజిత కార్యక్రమం వింటారు. సేంద్రియ సాగుతో స్వయం సమృద్ధి రైతే ఓ అగ్రి ఎంటర్ప్రెన్యూర్ పరిచయ కార్యక్రమం. విజయనగరం ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సింహ అప్పలరాజ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.
3: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: చదువు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ ఆ జ్ఞానంతో నేల తల్లిని తాకినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజుల్లో విలువైన చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించగల అవకాశం ఉన్న యువత అంతకంటే విలువైనదేదో వ్యవసాయంలో ఉందని గుర్తిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను తమ విద్యను వ్యవసాయంతో మేళవిస్తూ నేలను నమ్ముకుని పంటను పండిస్తూ తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నారు. వ్యవసాయం ఇక కేవలం వృత్తి మాత్రమే కాదు, జ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలతో యువతకు కొత్త అవకాశాలని అందించే ఒక శక్తివంతమైన రంగమని నిరూపిస్తున్నారు. మరి అలాంటి వారే ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు శ్రీ సింహ అప్పలరాజు గారు. వారు విఎన్ఐటి నాగ్పూర్లో చదువుకుని వ్యవసాయంలో స్థిరపడ్డారు. మరి వారితో మనం కొన్ని విషయాల మీద ముచ్చటిద్దాం. నమస్కారం అండి అప్పలరాజు గారు.
4: నమస్తే మేడం.
3: మీ గురించి మా శ్రోతలకు వివరించండి.
4: నా పేరు అప్పలరాజు, నేను ఎన్ఐటి నాగ్పూర్లో చదువుకున్నా, ఎంటెక్ చదువుకున్నా. చదువుతో పాటుగా కాలేజీలో చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా కరప్షన్ అంటే నాకు నచ్చదు. అందుకు ఎటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలను చేయదలుచుకోకుండా కరప్షన్ లేని ఏదైనా ఉందనుకుంటే వ్యవసాయాన్ని ఎంచుకున్నా. ఇంకోటి ఏంటంటే వ్యవసాయం ఎంచుకోవడానికి కూడా నాకు అనుభవం ఉంది. చిన్నప్పటి నుండి నేను గ్రామీణ వాతావరణంలో పెరిగినా కనుక ఏం చేసుకుంటే నాకున్న స్ట్రెంగ్స్ ఉన్నాయని వెతుక్కుంటే వ్యవసాయంలోనే నాకు స్ట్రెంగ్స్ కనబడినాయి. అందుకు వ్యవసాయాన్ని చూస్ చేసుకొని దానిలోనే నా యొక్క ఎదుగుదలని వెతుక్కుంటూ ఒక్కొక్క మెట్రిక్తో పైకి వస్తున్నా.
3: చాలా బాగుందండి. ఎంటెక్ చేసి అది కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్లో చేసి వ్యవసాయ రంగాన్ని మీరు ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాగా ఎంతో మంది యువకులు, యువత ఈ రకంగా చేయాలి అని ఆశిస్తున్నాం. రైతు కేవలం పంటను పండించే వ్యక్తి కాదు, తన నేలను, తన పంటను, తన ఉత్పత్తిని ఒక విలువగా మార్చగలిగితే అతడే ఒక విజయవంతమైన యాగ్రీ ఎంటర్ప్రెన్యూర్ అని సింహ అప్పలరాజు గారు చెప్తున్నారు. ఈరోజు మన అంశం సేంద్రియ సాగుతో స్వయం సమృద్ధి, రైతే ఒక అగ్రి ఎంటర్ప్రెన్యూర్. మరి ఈ అంశం మీద మనం వారితో ముచ్చటించే చాలా విషయాలైతే తెలుసుకుందాం. అప్పలరాజు గారు, నేటి వ్యవసాయంలో అంటే సాగులో నేల ఆరోగ్యం చాలా కీలకం. సాయిల్ ఆర్గానిక్ కార్బన్, పిహెచ్, మైక్రోబిల్ యాక్టివిటీస్ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా రైతులు ఎలా అర్థం చేసుకోవాలి? మీరంటే బాగా చదువుకున్నవారు, అన్ని రకాలుగా కూడా మీరు స్టడీ చేసి చేయగలరు. మరి వాటిని మెరుగుపరచడానికి ఎలాంటి పద్ధతులు రైతులు పాటించాలి, ఎలా అర్థం చేసుకోవాలి?
4: ఇప్పుడు రసాయనాలతో వ్యవసాయం చేయడం వల్ల సాయిల్ అంటే భూమి మొత్తం చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు సాయిల్ యొక్క ఆర్గానిక్ ఫర్టిలిటీ పెంచడానికి పురాతనంగా ఏం చేశారో అది చేయడానికి అన్ని యానిమల్స్ కూడా లేవు. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా యానిమల్స్ కాకుండా వేరే నేచురల్ సోర్సెస్ తోటే సాయిల్ ఫర్టిలిటీని పెంచాలి. పెంచాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గ్రీన్ మెన్యూస్ ఒకటి పంటలో వేసుకున్నట్టయితే సంవత్సరంలో 360 డేస్లో మీ కమర్షియల్ క్రాప్స్ ఆల్మోస్ట్ 300 డేస్ క్రాప్ మీ పొలం నుండి మీరు సంపాదించుకున్నా 60 డేస్ పొలం సంపాదించుకోవాలి కదా. దానికోసం మీరు గ్రీన్ మెన్యూస్ వేశారనుకోండి, ఆ పొలంకి మీరు అంటే మీ భూమికి మీరు తిరిగి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు తీసుకోవడం కాకుండా తిరిగి కూడా ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి మనం గ్రీన్ మెన్యూస్ అంటే జీలుగు, జనుము,

0: పచ్చి రోట్ అంటారు కదా, ఆ క్రాప్స్ కానీ వేసుకోగలిగితే మీ యొక్క పొలంలో కార్బన్ శాతం పెరుగుతుంది, సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది, సాయిల్కి ఫ్రీ ఆక్సిజన్ దొరుకుతుంది, సాయిల్కి కావాల్సిన అన్ని మినరల్స్ మీరు తిరిగి ఇచ్చిన వాళ్ళు అవుతారు.
1: నేల నుంచి తీసుకోవడమే కాదు, నేలకి కూడా మనం తిరిగి ఇవ్వాలి, దానికది పెంపొందించుకునే అవకాశం కూడా మనం కల్పించాలని చాలా చక్కగా చెప్పారు అప్పలరాజు గారు. మరి రసాయన ఎరువులు వేయకూడదు అని మనం ప్రభుత్వం అందరూ కూడా ఘోషిస్తున్నారు, ప్రత్యామ్నాయంగా కంపోస్టు, వర్మి కంపోస్టు, జీవన ఎరువులు, జీవామృతం ఇలాంటివి ఉపయోగిస్తున్నప్పుడు వాటి నాణ్యతని రైతు ఎలా నిర్ధారించుకోవచ్చు?
0: ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఉంది, రైతు అనేటోడు సొంతంగా తయారు చేసుకోగలిగినట్టయితే క్వాలిటీ వర్మి కంపోస్ట్ ఆయన చేతిలోనే ఉంటుంది, ఆయన చేసుకోగలిగిందే. జీవన ఎరువులు అంటారా, ఇప్పుడు బయోపెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్, బయో ఫంగిసైడ్స్, మీన్స్ ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ అనుకోండి, అజిటోబ్యాక్టర్, పొటాషియం సాల్బిలైజర్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, ఇలాగ చాలా బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఈవెన్ సాయిల్ బ్యాక్టీరియాస్. అట్ ద సేమ్ టైం పురుగుల మందులు అన్నారు కదా, బయోపెస్టిసైడ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి, బవేరియా బ్యాసియానా, వర్టిసిలంల కానీ, ఇలాగ చాలా పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి, ఫంగిసైడ్స్ చాలా ఉన్నాయి, ట్రైకోడమ్ వేడి, సుడోమోనస్ ఫ్లోరసెన్స్ అని జీవన ఎరువుల్లో ఉన్నాయి. కెమికల్స్కి బదులుగా వీటిని వాడుకున్నా చాలా బాగా పనిచేస్తాయి, కానీ వాడేటప్పుడు నమ్మకం ఉండాలి, పనిచేస్తాయనే నమ్మకంతో పనిచేయగలగాలి. వీటిని మన దగ్గరలోనే చాలా బీఆర్సీ సెంటర్స్ అనేసి చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా బీఆర్సీస్ని బాగా ప్రమోట్ చేస్తుంది, మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే బీఆర్సీస్ మన చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుండి తీసుకోగలిగి దాన్ని మన పొలంలో వాడుకోగలిగినట్టయితే దాని యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇంకోటి మీరు ఏం చెప్పారంటే పంచగవ్య, ఫిష్ హైడ్రాలిసిస్ అనేసి ఒక ప్రాసెస్ ఉంది చేపల వేస్ట్తో, వ్యవసాయంలో ఏది కూడాను బయట నుండి తీసుకురావసరంలా, మన చుట్టుపక్కలే ఉన్నాయి సోర్సెస్ అన్ని. చేపలు తినేటోళ్ళు చాలామంది ఉంటారు, చేపల వేస్ట్ చేపల మార్కెట్లో దొరుకుతుంది, ఫ్రూట్ వెజిటేబుల్ వేస్ట్ వెజిటేబుల్ మార్కెట్లో దొరుకుతుంది, అన్ని వేస్ట్ అన్నీ తీసుకొచ్చి మన పొలంలో వేసుకుంటే చాలు, మన పంట అనేది ఈజీగా వస్తుంది. కానీ చేసే ప్రాసెస్ తెలుసుకొని నేర్చుకోగలిగితే ప్రతి ఫార్మర్ సంతృప్తి.
1: బాగుందండి. మరి ఇంకొక విషయం, రసాయన రహిత వ్యవసాయానికి, రసాయనాలతో చేసిన వ్యవసాయానికి ఏమైనా ఈల్డ్లో అంటే ఉత్పత్తిలో ఏమైనా తక్కువ వస్తుందా? మరి ఈ రసాయన రహిత వ్యవసాయంలో ఉత్పత్తిలో తక్కువ వచ్చినప్పుడు రైతుకి నష్టం కలుగుతుందా? ఏంటి మీరైతే ఎలా చేస్తున్నారు?
0: మేడం మీరు చెప్పిన తెలుగులోనా, నేను దానికి రెండు ఇంగ్లీష్ పదాలు యాడ్ చేస్తాను, కెమికల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి మీరు నన్ను అడుగుతున్నారు. కెమికల్ ఫార్మింగ్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ మీరు ప్రైమరీ ఫర్టిలైజర్స్ ఎన్పీకే, సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్, ఇలా చాలా ఉన్నాయి, సేమ్ ఆర్గానిక్లో కూడా ఉన్నాయి, నేచర్ నుండి అన్నీ దొరుకుతాయి. మనకి ఇప్పుడు ఫర్టిలైజర్స్లో ఎన్పీకే ఎలాగైతే అన్నారో, పచ్చి రొట్టెలో అన్నీ ఉంటాయి, మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, సెకండరీ ఉంటాయి, ప్రైమరీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫస్ట్ దాన్ని పచ్చి రొట్టెని కానీ సమర్థవంతంగా పండించుకోగలిగితే మీకు నెక్స్ట్ క్రాప్ కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఆయిల్లోనే దొరుకుతాయి. కెమికల్స్కి ఆర్గానిక్కి డిఫరెన్స్ ఏంటంటే, కెమికల్స్ని డైరెక్ట్ ప్లాంట్కి ఇస్తారు, ఆర్గానిక్ని ప్లాంట్కి ఇవ్వరు, సాయిల్కి ఇస్తారు.
1: బాగుందండి.
0: సాయిల్కి ఇవ్వడం వల్ల ప్లాంట్ సాయిల్ నుండి తీసుకొని స్ట్రెంగ్గా పెరుగుతుంది, కాబట్టి దానికి ఎటువంటి పెస్ట్స్ వచ్చినా డిసీజెస్ వచ్చినా దాన్ని స్ట్రెంగ్త్ తట్టుకోవడం వల్ల దానికి ఏమీ చేయదు. అదే కెమికల్లో మీరు డైరెక్ట్గా దాన్ని తిండెట్టడం వల్ల అది బద్ధకంతో తయారవుతుంది మొక్క, నేచురల్ మనుషులాగానే, అప్పుడు దానికి ఏ డిసీజ్ వచ్చినా మన వైపే చూస్తుంది దీనికి ఏం చేయాలా అనేసి, ఏ పెస్ట్ వచ్చినా మన వైపే చూస్తుంది దీనికి ఏదో చేయనురా నేను నన్ను చచ్చిపోతాను అనేసి. అది ఆర్గానిక్లో అనుకోండి, అడవిలో ఉండేటట్టే, నువ్వు ఏందిరా రెడీ నేను నీతో ఫైట్ చేస్తా అంటారు.
1: చాలా చమత్కారంగా చెప్పారండి. పంటను పండించే ఎండలో వానలో ఉండే రైతు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నానో కానీ, లేకపోతే ఒక నీడ పట్టును పనిచేసే ఉద్యోగి, అంటే ఆ రైతుకి ఏదైనా కూడా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. అదే ఈ నీడపట్టులో ఉండే వారికి అన్ని రకాలుగా తట్టుకునే శక్తి ఉండదు. ఆ విధంగా మొక్కల్ని కూడా పోల్చి చాలా బాగా చెప్పారు. మరో ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది, వినేద్దాం.

0: ఇప్పుడైతే గనక మీరు సేంద్రీయ సాగులో మొదటి దశలో దిగుబడే అవకాశం గురించి కానీ, లేకపోతే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఎలాంటివి పాటించాలి, మీరు ఎలా పాటిస్తున్నారు?
1: రసాయనిక్ ఫార్మింగ్లో వాడే ఏమైతే వాడుతున్నారో, ఆ ఎన్పికే ఎంత రేషియో ఇస్తున్నారు, ఏమైతే ప్రాసెస్లు అయితే ఫాలో అవుతున్నారో, సేమ్ రిప్లిక ఆర్గానిక్లో నేచర్ నుండి దొరుకుతాయి. ఈవెన్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ ఎరువుల్లో 13045 అనేది ఒక ఎరువు ఉంది, 12610 అనేది ఒకటి ఉన్నది. మనం చూసుకుంటే 1261 అని అంటే 12% నైట్రోజన్, 61% ఫాస్ఫరస్, 0% పొటాషియం. వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్సే తీసుకుందాం. 13045 అనేది ఒక వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్, అందులో 13% ఏమో నైట్రోజన్ ఉంటుంది, 0% ఫాస్ఫరస్ ఉంటుంది, 45% పొటాషియం ఉంటుంది. ఇప్పుడు సేమ్ పశువుల ఎరువులు తీసుకున్నట్టయితే ఈచ్ వన్ ఎన్పికే 6% ఉంటాయి, నైట్రోజన్ 6, ఫాస్ఫరస్ 6, పొటాషియం 6, అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, సెకండరీ ఫర్టిలైజర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మైక్రో న్యూట్రియంట్స్ కూడా పశువుల గతంలో ఉంటాయి. అలాగే నీమ్ కేక్ తీసుకున్నట్టయితే ఫాస్ఫరస్, నైట్రోజన్ అవి ఇంచుమించు 13% దాకా ఉంటాయి. అలాగే ప్రతి నేచర్లో దొరికే ప్రతి దీనిలో కూడాను ఎన్పికేస్ ఉంటాయి. మనం అన్నింటినీ సమ్మిళితం చేసి మనం ఫార్మ్కి ఇవ్వగలిగినట్టయితే అక్కడ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి. అక్కడ అంటే ఈ రసాయన వ్యవసాయంలో చేసే పద్ధతుల్ని ఆర్గానిక్లో కూడా సేమ్ పద్ధతులను నేచర్ నుండి తీసుకొని ఇవ్వగలిగినట్టయితే వచ్చే దిగుబడి అందులో కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, దా దిగుబడిలో స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, వరిని తీసుకుందాం, ప్యాడీని ఒక 100 గ్రెయిన్స్ కెమికల్లో పండించిన గ్రెయిన్స్ని, 100 గ్రెయిన్స్ని
0: సేంద్రీయ సాగులో
1: పండించే గ్రెయిన్స్ని తూక వేస్తే ఆల్మోస్ట్ 130 to 140 grams ఎక్స్ట్రా ఉంటుంది వెయిట్. అది అంటే 1.4 times వెయిట్ ఎక్కువ ఉంటుంది.
0: ఎక్కువ ఉంటుంది అంటే రైతు ఏ విధంగానూ కూడా సేంద్రీయ సాగులో నష్టపోడు అని మీరు చెప్తున్నారు?
1: అవును, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కానీ దానికి చాలా శ్రమ కావాలి, నాలెడ్జ్ కూడా కావాలి, ముందు నమ్మకంతో దిగాలి. అంటే భయపడకూడదు,
0: భయపడకూడదు.
1: ప్రొడక్ట్ ని కొనుక్కున్నట్టు చాలా

0: ల్యాండ్స్ ప్రభుత్వం ఇస్తుందో, అలాగే సేమ్ ఫార్మింగ్ కూడా కొంత ల్యాండ్ని ప్రభుత్వం చేతిలో ఉన్నట్టయితే, ముందు ఒకేషనల్ ట్రైనింగ్ లాగా ఒక 6 మంత్స్ వన్ ఇయర్ ఎవరైతే వద్దాం అనుకున్న యువత ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని వీళ్ళు పనికొస్తారనే ఒక నమ్మకం వచ్చాక వాళ్ళకి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూముల్ని టెక్నాలజీస్ ఎలాగ మీరు చాలా సబ్సిడీస్ కోఆపరేటివ్ ఇండస్ట్రీకి ఇస్తున్నారు, దానికి ఎంత అయితే అవుతుందో మీరు ఆ రకంగా ఆలోచించి వీళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేయగలిగినట్టయితే, చాలా ఎక్కువ మంది వ్యవసాయం అంటే ప్రేమతో ఉన్న గ్రామీణ వాతావరణంలో పెరిగిన పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టే అలాగ ఆలోచించినట్టయితే.
1: ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీస్కి ఎలా అయితే భూములు కేటాయిస్తున్నారు,
0: గుడ్ మేడం, మీరేం పే చేయవలసిన లే, వ్యవసాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి భూమిని ప్రొవైడ్ చేయండి, ఆ భూమిని కూడా సొంతం చేయవలసిన లే వాళ్ళకి. మీరు లీగల్గా మీరు ఏమైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారో అవే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇండస్ట్రీకి ఇచ్చేవే మీరు ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇద్దామని మీరు నిర్ణయించుకున్నట్టయితే చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
1: మరి అలాగే రైతులు పంట పండించడం దగ్గరే ఆగకుండా ఈ ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఇలా చేస్తే ఆదాయం ఎంతవరకు పెంచుతుంది? ఏదైనా ఉదాహరణ దీనికి కూడా.
0: దీనికైతే నా దగ్గర చాలా మంచి ఉదాహరణ ఉందండి. ఒక అల్లం జింజర్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం మీకు. జింజర్ని ఓ 4 మంత్స్ బ్యాక్ అయితే జింజర్ యొక్క ప్రైస్ ఏమో 30 రూపీస్, 20 రూపీస్ కూడా చూశాను నేను. నార్త్ స్టేట్స్లో 18 రూపీస్ కూడా చూశాను. ఇప్పుడు 30 రూపీస్ అనుకోండి, ఓ 6 కేజీస్ జింజర్ని డ్రై చేసినట్టయితే 1 కేజీ డ్రై జింజర్ వస్తుంది. 6 కేజీస్ 30 రూపీస్ అనుకోండి, అప్పుడు 180 రూపీస్ అవుతుంది సిక్స్
1: అవుతుంది
0: కేజీస్.
1: అవుతుంది
0: అదే 6 కేజీస్ జింజర్ని సేల్ చేస్తే అండ్ 1 కేజీ డ్రై జింజర్ వస్తుంది కదా, 1 కేజీ 342 350 రూపీస్ ఉంటుంది, ఆల్మోస్ట్ 2x. అంటే ఇక్కడ మీరు ఫార్మర్ అనే అయినా 180 రూపీస్కి జింజర్ అమ్మితే దాని వాల్యుయేషన్ చేయడం వల్ల 360 అనుకోండి, 2x అంటే డబుల్ వస్తుంది ఇన్కమ్.
1: డబుల్.
0: దాన్ని కానీ రిటైల్ మార్కెట్లో బ్రాండింగ్ చేసి అమ్ముకోగలిగినట్టయితే
1: బాగుంది.
0: ఇంకొకటి 1x వస్తుంది,
1: ఇంకా
0: అంటే 3x వస్తుంది. ఈ 3x ప్రాసెస్లో చాలా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. దాని ఆ రకంగా అప్పుడు రైతు అనే టానికి ఆదాయము పెరుగుతుంది, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా దొరుకుతుంది.
1: అంటే ఇప్పుడు వాల్యూ అడిషన్ చేసుకోవటం ప్లస్ దాని బ్రాండింగ్ ఇచ్చుకోవటం, ప్యాకేజింగ్ అది చేసుకుంటే కనుక ఇంచుమించు 3 రెట్లు, అంటే ఒక రెట్టుకి 3 రెట్లు ఆదాయం. ఒక మంచి పాట అయితే కనుక మనకి వీణల విందుగా వచ్చేస్తుంది. లెట్స్ ఎంజాయ్.

0: అయితే రైతు భూమిలో పంట మాత్రమే కాదు, ఆ రైతు తన భవిష్యత్తుని ఆ పంటలో పెడుతున్నాడు, ఆ భూమిలో పెడుతున్నాడు. వారు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలే ఏంటి అని అంటే మీరేం చెప్తారు?
1: ఇప్పుడు రైతు పొలంలోనే భవిష్యత్తును చూసుకుందాం అనుకున్నప్పుడు రైతు చాలా విషయం మీద పరిజ్ఞానం చాలా ఎక్కువ నేర్చుకునే యాంగ్జైటీ ఉండాలి.
0: ఉండాలి.

0: అంటే ఈవెన్ ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ ఎలా అయితే యాంగ్జైటీతో
1: ఇంకా కొత్త
0: దీనుకుంటాడో,
1: విషయాలు ఎలాగ
0: కొత్తవాళ్ళు
1: పెట్టాలి.
0: నేర్చుకోవాలని ఎలా ఎలా చేస్తే దాని ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దాని కాస్ట్ని ఎలా పెంచవచ్చు, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా అయితే ఆలోచిస్తున్నాడో వ్యవసాయం చేసే రైతు ఎలా ఆలోచించాలంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. మనకి టెక్నాలజీ ఏమి మనకు అందుబాటులో ఏమున్నాయి, అందుబాటులో లేవేమి లేని ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మేము ఫసల్ అనే ఒక కంపెనీ ఉండేది, దాన్ని మేము తీసుకున్నాం. అప్పుడు తీసుకొని దానివల్ల మాకు జరిగే చాలా అడ్వాంటేజ్ చెప్తాం మీకు. 10 డేస్ ముందు ఏ పెస్ట్ వస్తుందో మాకు ముందుగానే మాకు తెలిసేది, ఏ డిసీజ్ వస్తుందో వెదర్ని బట్టి మాకు ఒక డేటా తెలిసేది, పలానా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. టమాటా అనుకోండి, లేట్ బ్లైట్ వచ్చే ఛాన్స్ ఉంది, వెదర్లో ఎక్కువ మంచు పడుతుంది, దీనివల్ల లేట్ బ్లైట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 డేస్లో వర్షం పడుతుంది, దానివల్ల లేట్ బ్లైట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి వెదర్ ఫోర్కాస్టింగ్ వల్ల ఏ డిసీజ్ వస్తుంది, ఏ పెస్ట్ వస్తుంది. అప్పుడు అదే టెక్నాలజీలో అంటే మేము తర్వాత తెలుసుకుంది ఏంటంటే, ఆ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ చేయగలిగినట్టయితే వ్యవసాయంలో నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడాను మనం వాళ్ళతోటి రిజల్ట్స్ తీసుకురాగలుగుతాం.
1: ఓ
0: ఇప్పుడు ఆ కొంత చాలా డేటాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంటమాలజీ అనేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ నుండి చాలా పెస్ట్స్ ఒక డేటా ఉంటుంది. మనం పెస్ట్ని చూసి దానికి ఏం చేస్తే దాన్ని ఎరగట్ చేయొచ్చు, నలిఫై చేయొచ్చు అనేది మనం చూసుకోగలిగినట్టయితే నేచర్ నుండి చాలా ఉన్నాయి. పెస్ట్ ఉన్నాయి, టమాటాని తినే పెస్ట్, చిల్లిని తిందు, చిల్లిని తినే పెస్ట్ షుగర్కేన్ తిందు, షుగర్కేన్ తినే పెస్ట్ రైస్ని తిందు. ఏ క్రాప్ కి ఆ పెస్టే ఉంటాయి. మనం దాన్ని ప్రిడిక్ట్ చేయగలిగి మనం పెస్ట్ ని ఎప్పుడు చంపినా వచ్చేస్తుంటది. నేచర్ లో దానికి ఎనిమిస్ మనం డెవలప్ చేయగలిగాం అనుకోండి ఆటోమేటిక్ గా, అప్పుడు దాని యొక్క ఇది దాని దాని యొక్క పాపులేషన్ ని తగ్గించగలుగుతాం. ఏ ఫార్ములా ఏ

0: నేతిలో ఎనిమిస్ని మనమే తయారు చేయొచ్చు. ఇప్పుడు మీకు మళ్ళీ మనం మన వైపుకి వచ్చేస్తా. ఇప్పుడు మనకేమో మోషన్స్ అవుతుంటాయి చాలా మందికి కదా. మోషన్స్ అయ్యేటప్పుడు ఆంట్రోజెర్మిన అనేసి ఒక ఇది ఉంటుంది లిక్విడ్, అందులో ఉండేది ఏంటి, బ్యాసిల్లస్ సెప్టిలిస్ అనేసి అనే
1: ఒక బ్యాక్టీరియా
0: బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా సాయిల్ లో కూడా ఉంది. ఇప్పుడు మన సాయిల్ యాక్చువల్ గా మన పొట్టలో ఏమైతే ఉన్నాయో సేమ్ సాయిల్ లో కూడా ఉన్నాయి. సాయిల్ ఉంటేనే మన పొట్టలోకి వస్తాయి, లేకపోతే రావు అవి. ఆ సాయిల్ బ్యాక్టీరియా ఉంది కదా, యాక్చువల్ మోషన్స్ అయ్యేటప్పుడు ఆ ట్యూబ్ దాన్ని కానీ తీసుకుంటే లోపల ఈ పోర్స్ వెళ్ళి, బ్యాసిల్లస్ సబ్టిలిస్ లాంటి పోర్స్ వెళ్ళి మన పొట్టలో ఆ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తాయి. బ్యాడ్ బ్యాక్టీరియా ప్లేస్ లేకుండా చేసేటప్పుడు అవి బయటికి పోయి ఇవి ఆక్యుపై చేస్తాయి, అప్పుడు మోషన్స్ కంట్రోల్ అయిపోతాయి. సేమ్ అలాగే సాయిల్లో కూడాను ఈ సాయిల్ బోర్న్ డిసీజ్ రానివ్వకుండా ఇలాంటి బ్యాక్టీరియాస్ అన్నిటినీ డెవలప్ చేసినట్టయితే మీకు డిసీజే రావు కదా. అప్పుడు ఫంగసైడ్స్ తోటి వీటితోటి ఏం పని ఉంది?
1: చాలా రీసెర్చ్ చేశారు, బాగుందండి, అసలు బాగా చెప్తున్నారు. ఆ విధంగా అంటే ప్రతి రైతు కూడా ఒక అగ్రి ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలి అని అంటే ఈ రీసెర్చ్ అనేది, ఈ యాక్టివ్నెస్ అనేది, అంటే అది ఏదో ఒకటి తెలుసుకోవాలి చెయ్యాలి అన్న ఉత్సుకత అనేది చాలా అవసరం. బాగుంది. మరి నేలని కాపాడే సాగు, ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం, రైతు జీవితాన్ని మార్చే ఆదాయం, ఇదే సేంద్రీయ వ్యవసాయం అందించే నిజమైన స్వయం సమృద్ధి అని మనకి శ్రీ సింహ అప్పలరాజు గారు, వారు VNIT నాగ్పూర్లో చదువుకున్నారు, ఇప్పుడు వ్యవసాయ రంగం వైపు చక్కగా వారి సేవలన్నీ కూడా ప్రజలకి అందిస్తున్నారు. ఈరోజు మనతో తన అనుభవాల్ని, సేంద్రీయ సాగులోని తన ప్రయాణాన్ని పంచుకున్నారు. మరి శ్రీ సింహ అప్పలరాజు గారు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలండి.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బీజూ కా
3: ఉతలా బోల్ రహే
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచా హై
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ और लोग पहली वाली बात कहाँ
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज कल जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరింతవరకు భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారిచే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:40 దాటి 36 సెకండ్లు. మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఘల్ ఘల్ పాట వింటారు. నువ్వు వస్తా అంటే నేను చిత్రించి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో విజయవాడ కేంద్రం నుంచి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ, వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్ మరియు శ్రీ ఆర్ రాఘవేంద్ర. విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్ శ్రీగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధ సుమనో బాలాధరో య ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం.
2: చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆశీవెంకటేశ్వర స్వామివారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో, హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు, అహంకారము మదము, ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ఠ దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాన్ని

విషయాలని కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషమేమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషమేమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామి వారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు, ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమ స్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటమనే పర్వతం ఉండేది. ఆ త్రికూటమనగా మూడు కూటములు అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే, అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే, ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణు దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ, గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేష నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. సహ ఆత్మమూలః పరాత్పరః మాం అవతు, నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే, ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే, బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను శ్రీమాన్ నందన భట్ గారి
వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

0: ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు అరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి, వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథ వీధిలో చూడండి, రోజు కూడా 2 మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా 4 ఏనుగులు, 4 గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే 4 దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకష్ట దిగ్గజాః అని చెప్పిన విధంగా 8 దిక్కులలో 8 గజాలుంటే ఆ 4 ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా 4 కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమలగిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి. అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో, నాట్యాలతో, నృత్యాలతో, వేద ఘోషాలతో, అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో, భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం. కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడు

0: యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట. ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారే భివిరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు, భార్యలు, వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరద అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథా నటస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనపడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు, ఋషులు ఎవరు కూడా నీ మహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య చ జన్మకర్మవా ననామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ తాన్యనుకాల మృచ్ఛతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదేవిధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు, కానీ పరమాత్మ ఎప్పుడు పుట్టడు. పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ ఎలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే, కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము, కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా, అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు, అంటే మనమందరం కూడా గుణబద్ధులము, దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ, ఏకాంతినో యస్య నకించనార్థం వాంఛింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ, నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే, నకించనార్థం, ఏదో ఒక ఆశతో మోక్ష

0: మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ, సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం, అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణువు అణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీవు ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతఃసరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాన్ నారాయణాఖిలగురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మబంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతునిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ, నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్ నమస్తే. పరమాత్మ, దీనికన్నా నేను ఏమీ చెయ్యలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ, ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతిరంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిలలోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనిపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ 7 కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. 3 రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న 3 రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధి

పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్లిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్లిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్తు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదే విధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకుని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా, ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అనంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి మీరు, ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి
ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు

0: మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక. తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి. ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుదాం. మంగళం పాడదాం.
1: శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ రెండు రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వాతావరణం పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను అడ్డుకునేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని జీవ వైవిధ్య క్షీణత నీటి ఎద్దడి భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలే సే అధిక్ ఔర్ బడీ హుయీ ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై. ఫుడ్ సెక్యూరిటీ స్వాస్థ్య ఔర్ ఆర్థిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర్ ప్రభావ సామ్నే ఆ రహా హై. సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియో ఔర్ కార్యవాహీ కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం హైలెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు.

0: ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా ఇందులో 471 మైభారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ్ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మరో 6000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండ చర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా జీఎస్టీ, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
1: जापान में नगोया में एशियन गेम्स का आयोजन हुआ है. भारत के एथलीट भी एशियन गेम्स में भाग ले रहे हैं. उसका हौसला बढ़ाने के लिए संडे ऑन साइकिलिंग करके उसको चीयर फॉर भारत करा है. मेरा विश्वास है कि हमारे एथलीट अच्छा परफॉर्मेंस करके भारत का गौरव बढ़ाएगा.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్టపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడి

0: ఓవర్లో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0 విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0 గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0, సింగపూర్పై 3-2 వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా, ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని, 23-24 తేదీల్లో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22-25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2-3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి ఋతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా, మహిళల క్రికెట్లో భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

తర్వాతి పాట రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

స్వరమాలిక కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

0: స్వరమాలిక కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల సంగీత సారథ్యంలో సముద్రాల సాహిత్యానికి పి. సుశీల ఘంటసాల పాడిన పాట శాంతి నివాసం చిత్రం నుండి.

తర్వాత అనిశెట్టి సుబ్బారావు సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని అందించగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు బట్టి విక్రమార్క చిత్రం నుండి.

తర్వాతి పాట పెళ్ళి కానుక చిత్రం నుండి జిక్కీ పాడిన పాట. ఏఎం రాజయ్య సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి జిక్కీ పాడిన పాట వింటారు.

తర్వాత పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని అందించగా పి సుశీల పి లీలా బృందం పాడిన పాట వింటారు, జగదీక వీరుని కథా చిత్రం నుండి.

సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు ఇద్దరు మిత్రులు చిత్రం నుండి. రచన ఆరుద్ర.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట శ్రీశ్రీ సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు భార్యాభర్తలు చిత్రం నుండి.

పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు. వెలుగునీడలు చిత్రం నుండి, రచన శ్రీశ్రీ.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట కలిసి ఉంటే కలద సుఖం. చిత్రం కోసం కొసరాజు సాహిత్యాన్ని అందించగా మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ట్యాక్సీ రాముడు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సంగీతం టీవీ రాజు.

0: Created the athletes on the field. Sajika Dhariyal created history becoming the country's first athlete to inch ashore an Asian Games medal in mixed martial arts after reaching the women's traditional 60 kg semi-finals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం నీదేరా భారతదేశం బృందగానం వింటారు. రచన లూసానా, సంగీతం శ్రీ కేబీకే మోహన్ రాజు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, విశ్వనాథాష్టకం, శివస్తోత్రం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ జోష్యుల శ్యామసుందరం. 6:35 పొలం పనులు. ఈ కార్యక్రమంలో జీవన ఎరువులు ఏం చేస్తాయి అనే అంశం గురించి తెలుసుకుంటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన చిన్న కథ, పుష్పాంజలి, ఇంకా స్వచ్ఛతా హీ సేవ, సమాచారవాణి తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 8:30 శ్రీ సిహెచ్ రామాంజనేయులు గారు అందించే కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుసుమూరి హరికృష్ణ బృందం నాదస్వరం వింటారు. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామానుజాచార్యులు. 9:30 తిరిగి 10:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. అలాగే 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ 1:10 ప్రసారమవుతుంది. 1:33 మహిళావాణి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరేం చేస్తారు అనే అంశం గురించి మాట్లాడుకుంటారు. 2:31 జానపద రంజని, శ్రీ ఎం శ్రీనివాసరావు గారి బృందంచే కోలాటం రామాయణంలో లక్ష్మణమూర్చ, ఇంకా శ్రీ మిరియాల రత్నరాజు బృందంచే జానపద గేయాలు వింటారు. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 7:15 వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారు ప్రసంగిస్తారు. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం గురించి తెలుసుకుంటారు. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు కేవీఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్, వార్, పీస్ అండ్ సైన్స్ గురించి శ్రీ కె కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుంటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాతావరణ సమాచారం. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.0 మిల్లీలీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.0 మిల్లీలీటర్లు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి స్థానిక వాతావరణ సూచన. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉంటుంది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది. ఇది సెప్టెంబర్ 21న వాయుగుండంగా, సెప్టెంబర్ 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23న ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఎలాంటి హెచ్చరిక లేదు. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయి. గాలిలో వేగం గంటకు 45 నుండి 60 కిలోమీటర్లు ఉండవచ్చు. అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వరకు కూడా ఉండవచ్చు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో కూడా బలమైన గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు ఆంధ్రప్రదేశ్ తీరంలో మత్స్యకారులు

లు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:45. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్జెస్పై, ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెడ్జెస్పై ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.